0: కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రి.
1: ఫర్ దిస్ వర్డ్ ది ట్రూత్ ఈస్ లైఫ్, ఫర్ ద ఫోర్ట్ ద ఆర్మీ ఈస్ ది లైఫ్.
0: మాటకు ప్రాణ

0: ప్రాణము సిగ్నేచర్. ఇలాంటి మాట తత్వమును మనము మర్చినప్పుడు మానవత్వమునే మనం విస్మరించినటువంటి వారం అవుతాం.
1: The life of the promissory note lies in the signature. Likewise, we should never go back the word given.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఏ మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి.
1: Whenever we need to talk, we should talk appropriate to the situation.
0: వినయ విధేయతతో,
1: విత్ ఆల్ ది
0: అనుద్వేగం లేకుండా, అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి.
1: వి షుడ్ టాక్ ఇన్ సచ్ ఎ వే, ఇన్ ఆల్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ డజంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ ఎజిటేషన్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: అప్రీతిగా కూడా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ టెల్ ది బిట్టర్ ట్రూత్.
0: వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు.
1: Because it is palatable and sweet, we should not tell a lie.
0: వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు.
1: Because it is bitter, we should not tell it. We should be careful.
0: సత్యమును సత్యముగానే మనం వచించాలి.
1: The truth should be told as such.
0: ఎదుటివాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు.
1: We should not be bothered about the likes and the dislikes.
0: మన కాన్షియన్స్ కు మనం కొంతవరకును విశ్వాసంతో దాన్ని వెరవేగుతారు.
1: We should have full faith in our conscience and speak.
0: ఈ మాటను ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంటుంది.
1: When we speak like that, we'll be respected in society.
0: సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు మాటనే దీనికి ప్రాణము.
1: In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking.
0: Kanukane manam matanu prana samananga manam teesukovali.
1: Therefore, we should consider these very words as our life.
0: Hastamu nichinadi enduku telusa?
1: You know why the hand is gifted?
0: Notiki muddan dinchutaga.
1: Does it mean only to carry the morsel of food?
0: కాదు కాదు.
1: నో,
0: త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి.
1: We should make use of our hands to undertake acts of charity and sacrifice.
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the tongue is given?
0: ఊరికి మాట్లాడందుక?
1: Is it
0: కాదు కాదు.
1: Is it for vain talk? No.
0: సత్యమును పలికేటందుకు.
1: Only to speak truth.
0: ఈ సత్యమే మాటకు ప్రాణము.
1: This truth is very life for our speech.
0: దానమే హస్తమునకు ప్రాణము.
1: The charity is the life for this.
0: ధర్మమే కర్ణములకు ప్రాణము.
1: And it is dharma that is the life to the ear.
0: కనుక మానవునకు ఆచరణే ప్రాణము.
1: Therefore practice is our very life.
0: కాన మనము ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనము ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు.
1: We should not speak as we like. We should not utter lies and lose our respect.
0: కనుక మనకు అలంకారం అనేటువంటిది ఏంటి?
1: So what's the real decoration?
0: సత్యమే మన అలంకారము.
1: The truth is our
0: honor. కనుకనే వేదమునందు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
1: Therefore Veda says speak truth in a palatable sweet way.
0: సత్యం వద ధర్మం చర.
1: Speak truth and follow dharma.
0: న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: And never tell an unpalatable truth.
0: Kanuka ee vidhamainatundi bharatiya sanskrutini puraskarinchukoni manamu samskaramunu kuda kontha parishuddham gavinchali.
1: Therefore we should follow the culture of Bharat.
0: Adi ee bharatamunandu hastasya bhushanam danam.
1: The jewel for the hand is charity.
0: కంఠం సత్యస్య భూషణం.
1: For our neck is the truth, that's the ornament.
0: శ్రోత్రం ధర్మస్య భూషణం.
1: For our ear, listening to dharma is the real ornament.
0: భూషణై కిం ప్రయోజనం.
1: What is the use?
0: ఇంతకంటే ఇంకా మనకు అలంకారం కావాల్సినటువంటిది ఏమిటి?
1: What else you need to decorate?
0: కనుకనే మనకు సర్వ విధమైనటువంటి అలంకారములు మన యొక్క గుణములుగానే మనం భావించాలి.
1: సో వీ షుడ్ కన్సిడర్ వర్చ్యూస్ యాజ్ అవర్ ఆర్నమెంట్.
0: శాంతము మహనీయుల యొక్క భూషణము.
1: పీస్ ఈస్ ద ఆర్నమెంట్ ఆఫ్ నోబుల్ సోల్.
0: మాట మానవుని యొక్క భూషణము.
1: అండ్ స్పీచ్ ఈస్ ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ఆనందము దైవం యొక్క భూషణం.
1: బ్లెస్డ్ ఈస్ ద జ్యూవెల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నిత్యానందము పరమ సుఖదం అన్నారు.
1: ఇట్ ఈస్ ఎటర్నల్.
0: ఆ దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ డివినిటీ వి ఫైండ్ అవర్ సెల్ఫ్.
0: లోక సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృతిక సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు.
1: ద వరల్డ్లీ హ్యాపీనెస్ విచ్ ఇస్ మొమెంటరీ దట్ వుడ్ పాస్ ఆఫ్ దట్.

0: యౌవన కనుకనే నిత్యానందం పరమ సుఖదం అన్నారు.
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఆ దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది బ్లిస్ ఆఫ్ డివినిటీ వి ఫైండ్ అవర్ సెల్ఫ్.

0: జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గం నడుస్తున్నాం. మనం
1: వి ప్రైడ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్ బికాస్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ద స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఈనాటి మన యొక్క భావములన్నీ కూడాను కదలిపోయే మేఘముల వంటి.
1: All these feelings are like passing clouds.
0: భుజబలము బుద్ధిబలము ధనబలము మదబలము సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి.
1: The physical strength, the mental strength and the strength of will will pass off.
0: భుజబలము గొప్ప గుణబలముండియు దైవబలము లేక దీనుడయ్యే.
1: With all the physical strength, with all the mental strength, without the strength of the divine, he became weak ultimately.
0: Karnudantati vaadu kadapati kemayye.
1: What happened to that mighty king Karna at the end?
0: Marachi pokudu itti manchi maata marachi pokudu marachipokudu itti manchi maata.
1: Never forget this good word.
0: భుజబలము బుద్ధిబలము అస్త్రబలము సర్వబలమును ఉంటున్నాయి కర్ణునికి.
1: కర్ణ హ్యాస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫిజికల్ మెంటల్.
0: కర్ణునకు అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు, కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు, కాని కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఆర్ మచ్ మోర్ ఇన్ కర్ణ.
0: ఆడిన మాట పచ్చడి వాడు కాదు.
1: And he will never go back the promise that he makes.
0: కనుకనే దుర్మార్గుడైనటువంటి దుర్యోధను కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవటానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు.
1: He submitted himself to Duryodhana in order to keep up to the promise given to him.
0: ఇలాంటి త్యాగశీలుడు ధర్మశీలుడైనటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో నాలుగో వాడుగా తయారయ్యాడు.
1: Though the Karna is one of sacrifice and dharma, he is one among the wicked four.
0: కారణం ఏమిటి?
1: Why?
0: Tell me your company, I shall tell you what you are. సంఘ దోషమే.
1: ఇట్ ది మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ.
0: దుష్టులతో మనం సంఘం చేసినప్పుడు ఆ దుర్భావములంతా మనలో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీల్ గెట్ బ్యాడ్ థాట్స్.
0: సజ్జనులతో మనం సంపర్కం చేసినప్పుడు ఆ సద్భావములంతా కూడా మనలో ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీఆర్ ఇన్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీల్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ కోల్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది ఫైర్ ఇట్ అస్యూమ్స్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ ద ఫైర్.
0: అదే యొక్క అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది.
1: ద ఫైర్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ లూజెస్ ఇట్స్ ఫామ్.
0: కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం ధరిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ద ఫామ్.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: యాజ్ ఇస్ ది ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
0: ఎట్టి తిండియో అట్టి త్రేవ్.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన మాటలపైన సరైనటువంటి ఒక విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore everyone should speak in full faith in what he says.
0: Kana kaalu jaritheneyina kodunu manam konchu tappinchukovachunu kani naaluku jarithe tappinchukuntaku veetu kaadu.
1: Even if you slip you can just return, but the slip of the tongue
0: kaalu jarithe kalugadu nastam naaluku jarithe narakamira annadu.
1: If you slip there is no loss, but the slip of the tongue takes you to hell.
0: Vidyarthulara
1: students,
0: మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కాని తల్లిదండ్రులతో కాని స్నేహితులతో కాని ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ యాజ్ యువర్ లైఫ్. యాజ్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎల్డర్స్ ద పేరెంట్స్ అండ్ ద ఫ్రెండ్స్ టాక్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే హైలీ మీనింగ్ఫుల్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుని ఆన్సర్ ఆ ఆజ్ఞను తీసుకుని రామలక్ష్మణతో మాట్లాడటానికని వచ్చాడు.
1: హనుమాన్ హూ హ్యాపెన్ టు బి ది మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ అప్రోచ్ రామ యాజ్ ఎన్
0: హనుమంతుని యొక్క మాటలు విన్నటువంటి యొక్క రాములు ఎంతనో ఆనందించాడు.
1: హావింగ్ హర్డ్ ద స్వీట్ వర్డ్స్ ఆఫ్ హనుమాన్ రామ వాజ్ వెరీ హ్యాపీ.
0: తమ్ముడా లక్ష్మణ, ఇతను శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: He said, brother Lakshmana, look here. Hanuman is one of Shanta, the peace. He is the one of Guna, the virtue, the bala, the strength.
0: శాంతిత్వం మనకు ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: That peace that shines brilliantly.
0: ఆ గౌరవం మర్యాదలు ఎందే అతని గుణములు మనకు

0: స్పష్టమవుతుంది.
1: హిస్ రెస్పెక్ట్ స్పీక్స్ ఆఫ్ హిస్ క్వాలిటీ.
0: ఇతని బలము చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు.
1: హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్
0: క్రిందికి దిగాడు హనుమంతుడు.
1: He just jumped from the mountain top just by the movement of an eyelid.
0: Matanga parvatham pai unnatundi vaadu chustu undagane krindiki vachadu.
1: He right present on the mountain top of Matanga, but he jumped at an instant.
0: Ramudu goppa balavantudu.
1: Rama said that he is one of physical strength.
0: Shantude kaadu gunavantude kaadu balavantudu kuda ee hanumantudu antadu.
1: He is one of peace and virtue and his physical is strong.
0: Adhe vidhamgane మన మాటల చేతనే మన యొక్క మంచి చెడ్డలు స్పష్టమవుతూ ఉంటాయి.
1: అవర్ స్పీచ్ విల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్, రిఫ్లెక్షన్ ఆఫ్
0: రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ టు అవర్ వర్డ్స్ దట్ వి సే.
0: ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు, ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకు అందరికీ తెలుసు.
1: యు ప్రిటీ వెల్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. యు ఫైండ్ పీపుల్ స్పీకింగ్ అటర్ లైస్, రిసార్టింగ్ టు రాంగ్ యాక్షన్స్. మానవులకు
0: రెండు రకములైనటువంటి వాంఛలు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ టూ సార్ట్స్ ఆఫ్ డిజైర్.
0: ఒకటి ఆశ, రెండవది దురాశ.
1: వన్ ఇస్ ద డిజైర్, అనదర్ ఇస్ ఎక్సెసివ్ డిజైర్.
0: ఆశ అనగా ఏమిటి?
1: What do you mean by this desire?
0: మానవునికి నిత్య జీవితంలో అవసరమైనటువంటివన్నీ కూడాను మనం కోరుకోవడంలో తప్పు లేదు.
1: There's no mistake in asking for all that you need.
0: మన గౌరవ మర్యాదల నిమిత్తమై మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడాను కాపాడుకోవడానికి తగవలసినటువంటి అవసరాలు కూడాను మనకు అవసరమే.
1: In order to maintain the respect and the dignity of the family, we do certain things.
0: సమాజంలో మన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడాను కొన్ని రకములైనటువంటి ఒక పదార్థములు అవసరమే.
1: In order to uphold, keep up the respect, we do
0: samajam
1: yokka samcheyamanni
0: drishtiyan dunchukoni manam kudanu aa yokka samajam yokka gauravanni kaapadatam kudanu mana kartavyam.
1: As we have so many of the requirements, we should also go by the social norms.
0: Ee samajam yokka gauravame mana prantham yokka gauravanga untadi.
1: The respect of the society is your own.
0: Ee prantham yokka gauravame desham yokka gauravanga untadi.
1: The respect of the region is the respect of the country.
0: Kalukana motta motta vyakti, rendavadi samasti, samasti moodavadi samajamu, naalugavadi desham.
1: Therefore first place is the individual, next is the society, the community and the country.
0: Kalukana ee naati vidyarthuliyandu motta motta individual character.
1: So students need the individual character in the
0: adi
1: first instance.
0: Adi vyakti yokka swaroopamu.
1: That is the very form of the individual level.
0: Vesti yokka gauravamu.
1: That is the individual respect.
0: Adiye vesti yokka viluva.
1: That is the individual value.
0: Dani taruvata samasti mana kutumba gauravanni kuda manam chusukovali.
1: Later comes the family.
0: Purakalam nandu ee sambandhanni manam chudavalsinappatikani kutumba gauravanni motta modi lakshanamlo chudali.
1: In every respect in earlier times they consider the respect of the family.
0: Ee naadu kutumbam yokka gauravam emito, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించడం లేదు.
1: టుడే వీ డోంట్ అబ్జర్వ్ ద రెస్పెక్ట్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా మనం సర్దించుకో చేసుకోవాలి.
1: వీ హావ్ టు అటెండ్ టు అవర్ డైలీ నీడ్స్ అండ్ డైలీ డ్యూటీస్.
0: కానీ ఇది సహజమైనటువంటి ఆశ.
1: దిస్ ఇస్ ఎ నేచురల్ డిజైర్.
0: ఇంకా దురాశ అనగా ఏమిటంటే
1: టూ మచ్ ఆఫ్ డిజైర్ అండ్ అంబిషన్.
0: అందరికీ తెలుసును,
1: యు నో దాట్.
0: కొంతమంది ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాశ కోసమని ప్రాణాలు అర్పితం చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ లైవ్స్ ఫర్ మనీ.
0: గుణము బలము చెలిమి అనేటువంటిది లేదు.
1: యు మే సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో క్యారెక్టర్, దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్,
0: ధనమే ధనమే ధనమే.
1: ఎవ్రీవేర్ మనీ మనీ.
0: ఎంతమంది ధనమును సంపాదించారు?
1: Many earn lots of money.
0: Kaani ee dhanamanta ekkada pothundadi?
1: What happened to that money?
0: Em chestunnaru?
1: What is there doing?
0: Emaina manchi karyam emaina chestunnara? Punya karyam emaina chestunnara? Health and education ki emaina upayogistunnara? Ee maatram undedi.
1: Do they undertake meritorious good activities? Do they start education institutions?
0: Deeniki puram entha mandi rajulu enni vidhamainatvanti yokka dhanaanni aashrayincharu, abhruddhi parchukunnaru?
1: The history recorded many of the kings who amassed wealth.
0: కారే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరే వారేది.
1: హావ్ యు నాట్ సీన్ ది కింగ్స్ హూ జస్ట్ పాస్డ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్?
0: ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: దే మస్ట్ వెల్.
0: ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దే నౌ?
0: ఎక్కడున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: పోయే సమయంలో ఇంత మట్టి అయిన కూడా చేతితో తీసుకుని పోరు.
1: As they left, they could not take along with them any fistful of
0: sand. There
1: is no mistake in earning so as to keep up the prestige and respect of the family. Students,
0: మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను ఈనాటి చదువులు ధన సంపాదన నిమిత్తమై భావిస్తున్నారు.
1: You consider this modern education is meant to earn money.

0: You may pride yourself of the wealth that you possess, but there is no peace on earth.
1: Vidyadikariyai viravegina gani pudamiyanti sumanta shanti ledu.
0: You may be one of authority in the field of education, there is no fraction of peace on earth.
1: Yanta chaduvu chadivi yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all education acquired, in spite of all the knowledge, the mean man would not change his
1: temperament.
0: With all his education, he enters into argument. That's all, not total wisdom. This is the greatest of education.
1: Vadopavadamalu.
0: Argumentation, that's all.
1: Ee vadana veetam chaala manchidi kaadu.
0: It's not good to argue.
1: Vade vade vachate vairam. Deeni valla vairam perugutunde kaani shantam manaku labhinchadu.
0: As we argue, enmity increases. No peace.
1: Annitikini manamu sahananni manam vahinchali.
0: We have to be patient in every aspect.
1: Manavudu tana yokka jeevitam yokka manavatvanni samrakshinchukovalante PPP.
0: To protect the human.
1: Nenu pariyam cheppanu. Moodu P lu unnayi.
0: To protect human quality, 3 P's are
1: essential. Purity is the first P.
0: First P is purity.
1: Rendavadi, patience.
0: The second is patience.
1: Moodavadi, perseverance.
0: Third one, perseverance.
1: Ee moodu undinappude manavata viluvulu untuntayi.
0: These are the human values.
1: Ee purity undinappudu neevu satya dharmanni prakatistavu, anubhavistavu, aanandistavu, aacharistavu.
0: When once there is purity, you will follow the cardinal principles of righteousness,
1: shanti
0: the dharma and peace.
1: Shanti undinappudu dharmamunu ahimsanu nu follow chestavu.
0: When once there is peace, you will certainly follow the non-violence and dharma.
1: Inka perseverance.
0: Idi
1: undinappudu ee aidintini kuda nu anusaristavu.
0: When once you have this perseverance,
1: prema
0: undinatvanti
1: vaadu hinsalo praveshinchadu.
0: The one with love will not be violent.
1: Dharmamunnatvanti vaadu ee himsaku palgonadu.
0: The one of dharma will never resort to violence.
1: Satyamunnatvanti vaadu ee yokka allarlo ani praveshinchamu.
0: The one who follows the truth will never proceed in agitational way.
1: Inka shanti unnatvanti vaadiki ee allarle paniki raavu.
0: The one in peace will never be found in
1: disturbance. Satyamu, dharmamu, shanti, prema ee naaligintu lopulu edo okati undinappatikini vaadu ahimsa. Ahimsa dharmani paatistuntadu.
0: Therefore, if one has one of these four, he will certainly follow
1: non-violence. You
0: don't need to work for
1: non-violence.
0: One of the four is enough.
1: Papa bhiti leni paamarathamu patti daiva preeti leni dani batti.
0: Because there is no fear of sin. This is ignorance.
1: Manavatvam anage manavulanduna vishvashantikidiye viplavambu. Vishvashantikidiye viplavambu.
0: There is no fear of sin. This is ignorance. There is no love for God. This is the reason for all revolution, questioning, challenging the world welfare and peace.
1: Papa bhiti leni పామరత్వము పట్టి. పామరుడు కావచ్చు వాడు.
0: హీ మే బి ఇగ్నోరెంట్.
1: గొప్ప మేధావి కాకుండా పోవచ్చు.
0: హీ మే నాట్ బి ఇంటెలిజెంట్.
1: గొప్ప తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు కావచ్చు.
0: హీ మే నాట్ బి ఎన్ ఇంటెలెక్చువల్.
1: కేవలం పామరుడిగా ఉండవచ్చు.
0: హీ మే బి ఇగ్నోరెంట్.
1: ఇన్నోసెంట్ పీపుల్.
0: హీ మే దే మే బి ఇన్నోసెంట్ పీపుల్. బట్
1: పాప భీతి లేని అదొక్కటి ఉంటే చాలు.
0: ఇఫ్ దే హావ్ ఫియర్ ఆఫ్ సిన్ దట్స్ ఎనఫ్.
1: ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినప్పటికీ పాప భీతి లేకపోతే వాడు పామరుడే.
0: విత్ ఆల్ ద పొజిషన్స్ ద వెల్త్, if he has no fear of sin, he is ignorant, innocent.
1: Kevalam ajnanito samanam.
0: He is just equal to an ignorant one.
1: Karanam emiti?
0: Why?
1: Paapam ante bheetiye ledu.
0: Because he has no fear of sin.
1: Atanu okanoka samayam lopala prahaladudu cheptunnadu tandriki.
0: Prahalad at one time started telling his father,
1: enduku meeru inni vidhanga sevapadutunnaru?
0: Why do you suffer like that in so many ways?
1: Adavilo unnatundi kroora mrugamunu champinattuga manushunu champutunnavu.
0: You are killing people as if you are
1: killing wild animals.
0: In order to expand your kingdom, you are doing all unrighteous acts. What is that you get by killing so many?
1: It's
0: not that what you should kill.
1: Loni shatruvulanku longi poyina vaadu baitaripulu anettu pattagaladu.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch hold of outer enemies?
1: శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
0: The one who is a captive to the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: దుర్మార్గులు ఈ ద్వేషులంతా ఉన్నారు. ఎవరు? కామక్రోధ లోభమోహ మత్సర్యము ఈ అరిషడ్వర్గములైనటువంటి యొక్క దుర్మార్గులు నీ అందుంచుకొని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు.
0: There are six wicked people. There are six enemies within. The lust and the desire, the pride and all that. Whereas you kill outer enemies.
1: చంపవలసింది ఎవరినంటే కామక్రోధం దేశములు.
0: So what you are supposed to kill in the first instance is only this anger and the lust and the greed.
1: వాటిని మనం చంపినప్పుడే మనం పాపభీతిని తగినటువంటి రీతిగా కాపాడుకుంటాం.
0: When once you kill the inner enemies, you'll have the fear of sin.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: They don't have love of God. It's for that reason.
1: పాప భీతి లేని పామరత్వము బట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: As they have no fear of sin, they have no love of God.
1: మానవత్వం అనగే మానవులందున్న.
0: Among human beings, the human quality, humanness is gone.
1: విశ్వ శాంతికి ఇదే విప్లవము. దేశ శాంతికి ఇదే పెద్ద విప్లవం.
0: There will be no world peace here. It leads to a revolution.
1: దేశంలో శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: Why is that peace is missing in this country?
1: దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది.
0: We find the revolution everywhere because there is no fear of sin. ఎక్కడ చూసినా
1: అడవులలో పల్లెలలో పట్టణంలో ఎక్కడ చూసినా కానీ గుట్ట మీదలో నట్టేటలో ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: We find a sort of agitation revolution there in the forest villages.
1: ఎక్కడ ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే.
0: Wherever you find a congregation group of
1: సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది.
0: There's no tolerance, there's no sympathy.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So Tulsidas said,
1: ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజన్ గా ఉంటుంటాడు.
0: If you are alone, you'll be
1: ఇద్దరుగా ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటాది.
0: When two are there, it's enough for fighting will be there.
1: చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటాది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు.
0: When there's single bangle here, there'll be no sound.
1: రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది.
0: When there are two bangles, there is a sound.
1: కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికి స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు.
0: Because of the effect, evil effects of Kali age, when there are two people, there is no friendship, there is no tolerance, there is no sympathy.
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: Everywhere we find selfishness and self-interest.
1: కనుక ఈనాటి విద్యార్థులు
0: the students today
1: ee samajamlo praveshinchi
0: they should enter into society
1: desham yokka samrakshanakai
0: to protect this country
1: ee samajam yokka samcheman nimittamai
0: for the welfare of the society
1: taginatvanti kankanam kattukovali
0: they should determine to work for these ideals
1: idi ye meeru chalivinanduku taginatvanti yokka desha seva
0: this is only the service to the country you can render
1: desha seva yende manaku shanti untundadi
0: peace lies in rendering service to the country.
1: పుట్టడము పెరగటము జీవించడం అంతా కూడా సమాజం నుండే జరుగుతుండాలి.
0: In fact, we are born in society. ఈనాడు
1: మనం ఇంత గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని.
0: You have become so great and prominent and eminent because you are born in society, you have grown in society.
1: కనుకనే ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞత అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి.
0: Therefore, to express gratitude to the society, we should render service to society.
1: ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి.
0: Therefore, in society, we should keep our words unchecked.
1: దీనివల్లనే మనకు నమ్మకం ఏర్పడిపోతుంది.
0: Then only there will be faith.
1: పలికి బొంకుట కంటే పాడివిన్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి.
0: It was Emperor Bali who said,
1: గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి.
0: Let him be even your teacher, disobey him, if it's a matter of truth.
1: శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు.
0: శుక్రాచార్య said no.
1: ఓ బలి, అతను సామాన్యుడు కాదు, మూడు అడుగులు ఎత్తుతో వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి, కనుక అతనికి నీవేమైనా దానమిస్తే నీవు భికారి అయిపోతావు అన్నాడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్, ఓ బలి, ద వన్ హూ హాస్ కమ్ టు యూ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్, హీ ఈజ్ సో షార్ట్, ఇఫ్ యూ గివ్ హిమ్ ఎనీథింగ్ యూ విల్ బి ఫినిష్డ్.
1: స్వామి, భగవంతుడే వచ్చి చేతులు చాపుతున్నప్పుడు ఇచ్చేది నా ఎంత, నేను తప్పక ఇస్తాను, నేను ఏగతి అయినప్పటికీ పర్వాలేదన్నాడు.
0: అండ్ బలి సెడ్, స్వామి, God himself came to me, stretching his hand. Doesn't matter whatever happens to me.
1: Kinda undi, na chei payin ostundadi, ichevaani chei payin undi. Teesukune vaani chei kinda, ide na adrushtam annadu.
0: My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top and God's hand receiver below.
1: సాక్షాత్ నారాయణ మూర్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు, అంతకంటే మహాభాగ్యమా?
0: గాడ్ హింసెల్ఫ్ అప్రోచ్డ్ మీ, వాట్ మోర్ ఇస్ దేర్ లెఫ్ట్ ఫర్ మీ?
1: ఈ భాగ్యానికి నేను ఏమైనా సరియే నేను ధిక్కరిస్తానన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐ విల్ డిసోబే యూ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక సత్యానికి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండడానికి ఇదే మనకు సరియైనట్టు గౌరవం.
0: ద ట్రూ రెస్పెక్ట్ లైస్ ఇన్ కీపింగ్ అప్ టు ద ప్రామిస్ మేడ్.
1: ఈ యవ్వనం లోపల అన్ని కూడా కదిలిపోయేటువంటి మేఘములే.
0: In the stage of youth, we should know that everything is a passing cloud. Youth is a passing cloud that has come in between. It was not there earlier. It won't come later.
1: కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలి కింద నీళ్లు వరే కదిలిపోతుండాలి.
0: The youth is something like flowing water under the feet.
1: ఎంతసేపు ఉంటుంది?
0: How long?
1: కనుక ఈ మధ్యలో వచ్చినటువంటి దానికి మనం మిడిచిపోకూడదు.
0: So that which has come in between should not be cause for our pride.
1: భవిష్యత్తును లక్ష్యం నందుంచుకొని,
0: keeping future in view,
1: సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి నందుంచుకొని,
0: keeping in view the welfare of the society,
1: మనసును భ్రమించని దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి.
0: We should develop unwavering mind and concentrated attention.
1: ఇంతే కాదు,
0: not only this,
1: తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి.
0: We should also bring a good name to our parents.
1: వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
0: They struggle hard to bring you up.
1: ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు.
0: మీరు
1: చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ డిజైర్ దట్ యు షుడ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి ఒక శాంతిని మనం అందించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఆల్సో గివ్ పీస్ టు యువర్ పేరెంట్స్.
1: ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం.
0: దిస్ ఈస్ ద కల్చర్ ఇన్ అవర్ స్టడీ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: హావింగ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఇది బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: దీని వల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ ప్రెస్టీజ్ ఆర్ ఏ నేమ్ ఐదా.
1: మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి.
0: ఆల్ దట్ యు గెట్ ఇస్ ద రిజల్ట్ రివార్డ్ ఆఫ్ యువర్
1: సమాజంలో ప్రవేశించాలి.
0: Going to the society.
1: ఎక్కడ ఏ విధమైనటువంటి బాధలు ఉంటున్నాయో దాన్ని తొలగించాలి.
0: Wherever their need and struggle, help them
1: there. మన శక్తికి మించకుండా సహాయం చేస్తూ రావాలి.
0: We should help everybody to the extent possible.
1: స్వామి చెప్పాడు కదా, త్యాగం త్యాగం అని చెప్పని ఏదో మీ శక్తికి మించి పోకూడదు.
0: You should not go beyond your capacity.
1: పెడవెంతోరా నీరంతేరా.
0: As is the container, so is the water.
1: కావాలన్నను ఎక్కువ రాదురా.
0: Even if you want, you cannot collect more of water than the size of the container.
1: ఎంతనో అంతే నీరు నింపుతుంది.
0: As is the size of the container, so is the amount of water.
1: కానీ నీరు అధికంగా రావాలంటే అందులో చేరదు.
0: Even if you want more water, it's not possible.
1: అధికంగా రావాలని ఆశించినప్పుడు నీ కంటైనర్ పెద్దది చేసుకో, నీ హృదయాన్ని బ్రాడ్ చేసుకో.
0: If you want more of water, get a bigger container, expand your heart.
1: నీ హృదయాన్ని విశాలమైనటువంటి హృదయంగా చేసుకో.
0: Widen your heart.
1: అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీలో ఆవరించేటువంటి ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి.
0: సో మెనీ థాట్స్ అరైజ్ ఇన్ యూ.
1: ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
0: యాజ్ ద థాట్స్ కమ్ ఫస్ట్ డిస్క్రిమినేట్.
1: ఎప్పుడు మనలో థాట్ వచ్చిందో, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి.
0: ద మూమెంట్ థాట్ అరైజెస్, జస్ట్ డిస్క్రిమినేట్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
1: తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి.
0: దెన్ స్టెప్ ఇన్ టు యాక్షన్.
1: తొందరపాటు మంచిది కాదు.
0: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ. తొందర పడకండి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: ప్రతి దానికి టైం తీసుకోండి.
0: టేక్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్.
1: కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము.
0: టైమ్ ఇస్ గాడ్.
1: కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
0: ఇన్ సొసైటీ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్స్ మిస్టేక్.
1: ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుండాలి.
0: ఈవెన్ హెల్ప్ ఇస్ కన్సిడర్డ్ హార్మ్.
1: అని చెప్పారు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
0: Nothing great to help a person from whom you received help earlier.
1: Apakariki upakaramu nepamennaka cheyuvade nerpari.
0: Without blaming anyone, helping a person who harmed
1: Aite.
0: You.
1: Aite. అది కూడాను ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి. అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
0: యు కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్డ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేట్.
1: నేను చెప్పాను
0: భగవాన్ సెడ్ ఎర్లియర్
1: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
0: 17 టైమ్స్
1: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
0: Attacked Prithviraj king.
1: Kani Prithviraju ee 17 paryayamulu kodanu atanni chaminchi vadalapettu vachadu.
0: Prithviraj pardoned him all these 17 times.
1: Enta compassion.
0: What sort of
1: enta daya. Kani idi mitimirin dayaga roopondindi.
0: A lot of compassion, but it was too excessive.
1: Mitimirinappudu mati tapputundi.
0: There is too much, naturally one turns mad.
1: Anduvalle appudappudu cheptuntanu meeku.
0: Bhagavan tells
1: me mitatindi atihayi atitindi matihani.
0: Limited food will make you comfortable. Excess will make you mad.
1: కాని ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
0: Though Prithviraj pardoned Gauri 17 times, but he was not grateful to
1: him. 18th పర్యాయము తిరిగి పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
0: Again he started attacking Prithviraj.
1: పృథ్వీరాజు భావమర్ది సహాయం తీసుకున్నాడు.
0: He took the help of the very brother-in-law of Prithviraj.
1: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
0: This has been happening.
1: ఈ భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది, కానీ ఐకమత్యాన్ని సాధించటం లేదు.
0: Though we achieved independence in India,
1: మొదటి నుండి
0: ఈ ఐకమత్యం
1: లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
0: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
1: పృథ్వీరాజ్ సిస్టర్ ని ఇచ్చారు అతనికి.
0: పృథ్వీరాజ్
1: అలాంటి వారిని స్నేహం చేసుకుని ఈ యొక్క మహమ్మద్ ఘోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు.
0: He took the help of brother-in-law Prithviraj and Ghori started attacking Prithviraj.
1: కాని తలవన్ తలంపుగా రావటం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
0: As he came most unexpectedly, he lost the battle.
1: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చును కదా.
0: Because he could catch hold of him, he could just pardon him.
1: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
0: Without any compassion, like with a stone hearted, he blinded him.
1: Chuchara inta upakaram chesinatundi vaani kodunu pedda apakaram chesadu ee yokka Ghori Mohammed.
0: Though he was helped a lot, but he has harmed him.
1: Kanukane upakaram anedi kuda ee vidhanga pokurudu.
0: So we should not help in this
1: way. Edo oka paryayam kshaminchu, rendo paryayam kshaminchu. మితిమీరిన టైం లో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
0: యు కెన్ ఎక్స్క్యూజ్ ఎనీబడి వన్స్ ఆర్ ట్వైస్, నాట్ బియాండ్. Or else it will be harmful to you.
1: కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి.
0: Have good feelings towards all.
1: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But you should be very, very careful basing on the situations and circumstances.
1: అందువల్ల అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. మనము ఎంత ప్రీతిగానో ఎంత శాంతంగానో ఎంత మధురంగానో మనం పలుకులు నేర్చుకోవాలి.
0: Therefore we should talk peacefully, sweetly, softly.
1: కానీ ఎవరో తృప్తి కోసం కాదు, మన తృప్తి కోసం నేర్చుకోవాలి.
0: Not for anyone's satisfaction, it's for self satisfaction.
1: కనుకనే మనం ఈ కోపం వస్తుంటాయి.
0: Supposing you will be angry.
1: కొన్ని విధములైనటువంటి యొక్క అల్లకల్లోలము జరుగుతుంటాయి మన హృదయంలో.
0: There will be so many turbulations, agitation of heart.
1: రీతిగా మనం సాధించుకోవడానికి దాన్ని శాంతిపరచడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to pacify our emotions.
1: కోపం వచ్చింది కదా అని తక్షణమే దాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: You should not resort to action the moment you are angry.

0: The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగును. పాపపు పనులను చేయుచు పొమ్మని పించుకొనుట చేకూరుచు.
0: A person full of anger and fury will be humiliated, will be put to shame by society.
1: కాదు ఇంతే కాదు.
0: Not only this.
1: తన కలిమి భంగపుచ్చును.
0: He will lose his wealth.
1: Tanakungala gauravambu daddamu seyun.
0: All his respect will be burned down.
1: Tanavarala kedaseyunu.
0: He will be separated from his people.
1: Kopambu valana sarvamu chedugum.
0: The anger will make you lose everything.
1: Manam kopam vachinappudu deeniki chakkani chinna chitikalu untunnayi sallachukovadaniki.
0: When you are angry, there are certain small simple devices to pacify.
1: మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి. అది మొట్టమొదటి స్టెప్.
0: ద ఫస్ట్ స్టెప్ వెన్ యు ఆర్ యాంగ్రీ, లీవ్ ద స్పాట్.
1: ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు.
0: యు లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ యాంగ్రీ.
1: లోపలి వెళ్ళు.
0: గో ఇన్.
1: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని చూసుకో.
0: దెన్ వాచ్ యువర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో అని నీకే అసహ్యమే.
0: యువర్ ఫేస్ విల్ లుక్ అగ్లీ. యుల్ బి
1: వికారంగా కనిపిస్తుంది.
0: ఇట్ విల్ బి వెరీ అగ్లీ.
1: సూర్పణక వలె ఉంటుంటాది.
0: ద ఫేస్ ఆఫ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ విల్ బి లైక్ దట్ ఆఫ్ సూర్పణక.
1: కోపం పైనే నీ కోపం వచ్చేస్తుంది.
0: యుల్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ యాంగర్.
1: కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా.
0: ఐ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లేక
0: అదర్వైజ్
1: అది నీకు చేత కాకపోతే, అప్పటికీ చల్లారకపోతే ఓ బాత్రూమ్ లోకి వెళ్లిపో.
0: ఇఫ్ యాంగర్ ఈజ్ స్టిల్ నాట్ పాసిఫైడ్, గో టు బాత్రూమ్.
1: ట్యాప్ టిప్ బాగా
0: ఓపెన్ ద టాప్.
1: ఆ వాటర్ బకెట్ కారుతుంటాది.
0: అండ్ డ్రా వాటర్
1: దాన్ని శుద్ధిగా చేసుకో.
0: And make it a sruti there.
1: Paata paadu.
0: Start singing. Start singing, do bhajan.
1: Adin lopala ee sin anta pothundi.
0: In bhajan, all the singing
1: is there. Singing lopale sin anta pothundi.
0: It's only in singing sin is lost.
1: Leka, inka challarakapothe, challani water, ok cup of water, teesukoni poi dani thraagu.
0: If the anger is still not pacified, drink cup of water.
1: Sadhyamainanta varaku nu indutone sadhyamayam nilchipothundi kopam.
0: The anger will be pacified.
1: ఇంకా బలంగానే ఉంటుంటే
0: స్టిల్ మోర్.
1: ఒక హాఫ్ ఫర్లాంగో లేకపోతే వన్ ఫర్లాంగో థిక్ గా వాక్ చేయి.
0: వాక్ బ్రిస్క్ వాకింగ్.
1: ఇవన్నీ చిట్కాలు, చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి.
0: దిస్ ఇస్ ద స్మాల్ సింపుల్ ఈజీ వేస్ టు పాసిఫై ద యాంగర్.
1: మన ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు.
0: ఆల్ అవర్ ఏన్షియన్స్ గాట్ దెమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ బై దిస్ వే విచ్ ఇస్ నేచురల్ వే.
1: దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు.
0: దేర్ వర్ నో పిల్స్ విచ్ ఆర్ సజెస్టివ్ ఏ క్యూర్.
1: యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు, దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది పోతాడు.
0: అండ్ టుడే యు టేక్ ఎ పిల్ టు బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ.
1: పిల్స్ అంతా మనం తీసుకోకూడదు.
0: నో టేక్ పిల్స్.
1: ఏ పిల్స్ కావాలి మనకు?
0: వాట్ పిల్స్?
1: భగవత్ నామమే.
0: The pill of chanting the name of Lord.
1: Harer nama, harer nama, harer nama iva kevalam.
0: It's only God's name which is only refuge.
1: Harer nama, harer nama, harer nama iva kevalam.
0: Harer nama, harer nama, harer nama iva kevalam.
1: Dine kaliyugamlo pradhanamaitundi.
0: This is important in this age of Kali.
1: ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుక మనం నామస్మరణ చేయాలి.
0: లెట్ అస్ డూ భజన్.
1: ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: బై చాంటింగ్ హిస్ గ్లోరీ విల్ రీచ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్. We'll be in this peaceful state.
1: కనుకనే ఈ కలియుగంలో మనకు ఏమిటి గొప్ప శక్తి?
0: What is the mighty power in Kali?
1: నాస్తి నా

0: ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఆ నామస్మరణే మనకు దీనికి తగినటువంటి మందు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నో గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ నామస్మరణ.
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్ కృతయుగ
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: త్రేతాయుగ యజ్ఞం
1: ఇన్ త్రేతాయుగ
0: అర్చనం నామస్మరణ
1: అండ్ కలి ఏజ్ భజన్ నామస్మరణ.
0: ఎంత సులభమైన మార్గం.
1: వాట్ ఎన్ ఈజీ పాత్.
0: కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడా కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం.
1: ది కలి ఏజ్ హెస్ సజెస్టెడ్ అన్ ఈజియర్ పాత్.
0: ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనము అవలంబించలేకపోతున్నాము.
1: వీ డోంట్ ఫాలో దట్ సింపుల్
0: అనుసరించలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్.
0: ఒక రెండు నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు
0: ఏ విధంగా తపస్సు చేయగలరు. వీడు
1: వీఆర్ నాట్ ఏబుల్ టు స్టిక్ even for 2 minutes.
0: ఇది సాధ్యం కాదు.
1: Well, you don't.
0: కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
1: It's enough if we sing the bhajan.
0: ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి.
1: The boy said now.
0: స్మరణ కంటే మించినటువంటిది లేదు.
1: There's nothing more than this.
0: అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు.
1: They went on repeating mathematics.
0: శబ్ద శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు.
1: All text
0: శబ్ద సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు.
1: All principles and theories.
0: అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది.
1: Is everything just a sound?
0: కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు.
1: But Shankara recognized this truth.
0: వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూత్రిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి తట్టి చెప్పాడు.
1: He told that mathematician.

0: ఏది ఇదంతా కించిత్ అయినటువంటిది. యోగరతోవా భోగరతోవా, ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము, ఇదంతా ఒక రోగమే.
1: What is this yoga, this spiritual practice? What is this bhoga, the wealth? It is all roga.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: And this kind of attachment, raga, is a roga, the disease. Desire is a disease.
0: రాగం అంటే desires.
1: Raga is desire.
0: ఈ రాగమే మనకు పెద్ద రోగం.
1: This raga, the desire,
0: is a roga,
1: the disease.
0: కొంత స్థుతిమించకుండా పోవాలి.
1: We should not cross the limit.
0: అపశృతి రాకుండా ఉండాలి.
1: It should not be అపశృతి out of tune.
0: అపశృతి వారు కూడా వింపు.
1: Then only it will be melodious. That will be melodious.
0: భావానికి ఒక విధమైనటువంటి ఒక వింపు.
1: And it will fill your heart.
0: ఇదే లేకపోతే ఇదే ఒక కంపు.
1: Or else it will be full of foul smell.
0: కనుక మొట్టమొట్ట ఇంపు సొంపును మనం చూడాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ ద బ్యూటీ అండ్ ఆర్డర్ వీ షుడ్ థింక్ ఆఫ్.
0: ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి.
1: This you can get it by thinking of God.
0: Kanuka.
1: So.
0: Bhagavat Namani Chintistu.
1: We should chant His name.
0: Manalo Avirbhavinchetuvanti okka durgunalanu kramakramena tallabarustu.
1: We should pacify all bad inclinations.
0: Ee gaanamlo enta aanandam untunda chudandi.
1: How much of happiness is there in singing God?
0: Andukosame Bhagavantuni kuda nu gaanalonudu gaana priyudu ani cheptu vachadu.
1: If God is attracted by
0: music. Tumburadulu ippudu kuda nu Narayana daggara gaanam chestune undeyukunte varu.
1: Narada and Tumburada sing continuously.
0: 24 gantalu kuda variki ade pani.
1: 24 hours is their job.
0: Adinto Bhagavantudu nirantaram kuda nu tanmayattulaipoyetundi vadu.
1: And God forgets himself as he listens to this melody.
0: Gaanamulo anta aanandam untundadi. మనసును ఆకర్షిస్తుంది.
1: ద మ్యూజిక్ అట్రాక్ట్స్.
0: మనసును మరిపిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ ఆల్సో డిలైట్స్ యువర్ హార్ట్.
0: ఇంకా అన్నింటినీ తన్మయత్వం గావిస్తుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి
0: కనుకని గానములకు ఇంత విలువ ఉంటుండాలి.
1: దట్ ఈ హై వాల్యూ ఆఫ్ మ్యూజిక్.
0: మనకు శృతిలే రాగతాళములు తెలియకపోయినప్పటికీ మన హృదయం నుంచి ఆ విధమైనటువంటి ఆవేదన రావాలి.
1: యు మే నాట్ నో ది రిథమ్ అండ్ ద బీట్ అండ్ ద ట్యూన్, బట్ యెట్ యు విల్ బి బ్లెస్డ్.
0: ఈ నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ దిస్ పాత్.
0: మాటలతో ప్రార్థించవచ్చు.
1: వన్, యు కెన్ ప్రే
0: ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో.
1: యు కెన్ సే ప్లెయిన్లీ ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇంకా పద్యాలతో ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో పుట్ ఇట్ in the by way of a poem, O Rama protect me.
0: Avi rendu kuduna anta impuga sompuga untundavu.
1: They will not be that pleasing.
0: Ade gaanamlo chi Rama nannu kaapadu ante enta hrudayanni laagutundi.
1: But if the same prayer is put in the form of a song, it will be highly attractive.
0: Kanukane gaanamu lopala inta madhuryam untundadi.
1: So there's so much sweetness in music.
0: Ee gaanamu lopala inta aanandam kuda untundadi.
1: There's bliss in music.
0: అందువల్లనే నిరంతరం కూడా ఏ పని లేకపోయినా నారాయణకి ఏ కుటుంబము లేదు, ఏ బిడ్డలు లేదు, ఏ ఇల్లు వాకిలి ఒక్కటి జంజటం లేదు. కానీ నారద ఎప్పుడు చూస్తే నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఇదే నామాన్ని స్మరిస్తూ పోయాడు.
1: నారద హ్యాస్ నో అదర్ బాదరేషన్, నో ఫ్యామిలీ, నో వైఫ్, నో చిల్డ్రన్, ఎక్సెప్టింగ్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: నారాయణ గోవింద దమోదర, నారాయణ గోవింద దమోదర, ఇది అతని పేరు గోవింద దామోదర్ నారాయణ. ఒకనాడు పోయాడు, ఏ పని లేదు పాపం.
1: హి హస్ నో అదర్ జాబ్. వన్ డే హి వెంట్
0: నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు నారాయణ.
0: స్వామి,
1: స్వామి,
0: నేనేదో గానం చేస్తున్నాను.
1: ఐఎమ్ సింగింగ్.
0: మీకు తృప్తి నాకు తృప్తే.
1: ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆల్సో.
0: కానీ అర్థం తెలుసుకోవాలని నాకు ఇష్టంగా ఉంటుంది అన్నాడు.
1: బట్ ఐ వాంట్ టు నో ద మీనింగ్ ఆల్సో.
0: ఒరి రామనామంలో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు.
1: నారాయణ సెడ్, డోంట్ యు నో ది మీనింగ్ ఆఫ్ రామ దిస్ సో లాంగ్.
0: చూడు, ఆ చెట్టు పైన ఒక చిలుక ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు.
1: దేర్ ఇస్ ఎ ప్యారెట్ ఆన్ ది ట్రీ, యూ ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ యు మీనింగ్.
0: భగవతాజ్ఞ శిరసా వహించాలి, వెళ్ళినాడు నారదు. ఇంకంతకంటే పని లేదు.
1: ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్, సిన్స్ హి హస్ నో అదర్ జాబ్, హీ సింప్లీ వెంట్.
0: ఓ చిలుక,
1: ఓ ప్యారెట్,
0: నీకేమైనా అర్థం తెలిసినా రామ అంటే అర్థం ఏమిటి అని అన్నాడు.
1: హి సెడ్, వాట్ ఈస్ ది మీనింగ్ టు దిస్ రామ.
0: రామ అనేటప్పటికి ఆ చిలుక చెట్టు పై నుంచి కింద పడి ప్రాణం పెట్టి.
1: The moment he said Rama, the parrot fell and died.
0: Rama ante pranam potamena arthamu anukunnadu papu naradudu.
1: Narada thought Rama means death because the parrot fell down and died.
0: Kani idi ento antaratham untundi adi telusukovalani pattu pattadu.
1: He determined to know the significance.
0: Determination.
1: That is determination.
0: Ah, pattudalu manaku undali, edaina telusukovalani pattudalu ravali.
1: We should have the determination to know.
0: Antavarku manaku patient kavali.
1: Till then you need to observe patience.
0: Narayana.
1: Narayana.
0: Meeru cheppinattuga nenu chilukunu poi adigaanu.
1: I asked that parrot as you said.
0: Rama ante artham emti? Rama ani tappite adi kinda padipoyindi.
1: I simply asked what does it mean? It simply fell down.
0: Kevalam kinda padtame kaadu pranam kuda vidichindi.
1: It not only fell down, it died.
0: Enta paapini.
1: What a sinner I am.
0: Annadu. Narada.
1: Narada.
0: Neevu artham telusukovalante kattiki pattubattu.
1: You determined to know the meaning.
0: Neevu ippudu velli.
1: Now you go.
0: పలాని బ్రాహ్మణ్ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ.
1: నౌ ఎ కాఫ్ ఇస్ జస్ట్ నౌ బోర్న్ టు ఎ కౌ.
0: ఆ ఆవు దూడలు పోయి అడుగు నీకు చెప్తుంది అన్న.
1: యు ఆస్క్ దట్ కాఫ్, దట్ విల్ టెల్ ది మీనింగ్.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ క్లోజ్ టు ఇట్.
0: యజమానుడికి యజమాని ఉంటుంది, ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పక్షికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే.
1: He watched all around if there is owner or the master because he is afraid that he would be beaten manhandled.
0: నారదుడు వచ్చారంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్లి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు.
1: Watching Narada there, house owner went in to bring the milk.
0: మెత్తగా దూడను పోయి అడిగాడు.
1: He asked the calf softly.
0: ఓ దూడ,
1: ఓ కాఫ్,
0: రామా అంటే ఏం అర్థము అన్నాడు.
1: What is the meaning of Rama, the word?
0: రామా అనేటప్పటికే తోకను అల్లాడుచుకుంటూ అప్పుడే ప్రారంభించింది.
1: The moment it heard the Rama's name, it just waved its tail and died there.
0: Sare.
1: What is to be done now?
0: Inga yajamanudu chulapalle vellipoyadu.
1: He ran away from there before the master arrived.
0: Tiri Narayana daggariki vellaadu.
1: He went to Narayana.
0: Narayana mundugate jarigindi.
1: Narayana the same thing repeated.
0: Deeni artham intena annadu.
1: Is that the only meaning?
0: Kaadu kaadu kaadu.
1: No, no.
0: నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.
1: హియర్ యు హావ్ ఎ కింగ్ ఇన్ దిస్.
0: ఆ రాజుకు లేక లేక ఇప్పుడే ఒక కుమారుడు పుట్టాడు.
1: హి హాస్ ఎ సన్ నౌ జస్ట్ బోర్న్.
0: ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు.
1: యు గో అండ్ ఆస్క్ దట్ న్యూలీ బోర్న్ సన్, హి విల్.
0: సరే దైవాజ్ఞ, బయలుదేరాడు.
1: ఇస్ గాడ్స్ కమాండ్.
0: కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు.
1: హి వెంట్ టు సమ్ డిస్టెన్స్ అండ్ రిటర్న్.
0: నారాయణ, పక్షికి ఎవరు దిక్కు లేరు.
1: Narayana, that bird has none to protect.
0: Avudu evaru kuda dikku leru.
1: No one to protect the cow.
0: Kani nannu pattukoni adigetunte vaaru evaru leru.
1: No one could ask.
0: Kani rajakumaruni prashna adigetappudiki rajakumaru kuda maraniste nannu inga akade bandistaru.
1: Now if the
0: prince, nee darshanam kuda lekunda potundi.
1: If that prince dies now, well, I will not be able to see you and sing your glory.
0: Sare emaina ayipoyini bhagavantuni yokka aagna ready vellaadu tirigi.
1: Let anything happen is God's command.
0: ఈ నారదు పోతానే రాజు గారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మ మానస పుత్రుడవు.
1: కింగ్ రిసీవ్డ్ హిమ్ ప్రైజింగ్ హిమ్, యువర్ బ్రహ్మ మానస పుత్ర.
0: ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించుకోండి అని తీసుకుని వెళ్ళాడు.
1: He said, now I have son newly born, please bless him.
0: చాలా భయము.
1: He is completely fear stricken within.
0: ఏదో పై పై నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
1: He smiled outwards and dared to
0: బంగారు తట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గరికి తెచ్చారు ఆశీర్వాదం కోసం.
1: Servants brought the newly born child in a golden plate for blessing.
0: Inka samayam tappindi kaadu, daivaagnam tappaka nadchukovali ane uddeshamto nayana kumara annadu. Chetamanam bhavati taya purushasyate tani ayushyavendiya prati anni mantralu cheppadu. Anni 100 years unta nee undali. Chetamanam bhavati taya purushasyate tani ayushyavendiya prati vichati annadu.
1: Watching the child in a golden plate, first he blessed, oh child, let you live for 100 years.
0: Kani ee raju ku teliyadu kada ankoni sanskrutamlone ee pillani vaanni prashninchadu.
1: Since this king does not know Sanskrit,
0: mantramlo kalipettiga prashninchadu. Narudu chaala yukti, ee oka mantramga oka bhavinchinattuga mantramto ragamto paadadu.
1: He spoke as if it is mantra in a musical tone.
0: Oh rajakumara,
1: oh king,
0: rama ante deeni oka artham emiti?
1: What is the meaning of this word rama?
0: అనేటప్పటికి ఆ రాజకుమారుడు పక్కన నవ్వాడు.
1: దిస్ బేబీ స్మైల్డ్ ఎట్ వన్.
0: నారదుడు కూడా నవ్వాడు, అబ్బా ఇంకా బ్రతికిరిపోయాను.
1: నారద ఆల్సో స్మైల్డ్ బికాజ్ హీ షూర్ ఆఫ్ హిజ్ లైఫ్.
0: ఈ రాజకుమారుడు మరణించలేదు.
1: ది బాయ్ డిడ్ డై.
0: కనుక మాట్లాడాడు, ఇదే నా అదృష్టం అనుకున్నాడు.
1: హి సెడ్ దిస్ ఇస్ మై గుడ్ లక్.
0: అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మ మానస పుత్ర.
1: ది న్యూలీ బోర్న్ బేబ్స్ టెలింగ్, ఓ
0: 64 విద్యలు అరుదారుగా నచ్చినట్టి ఈ నారదుడే.
1: నారద, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: 64 విద్యలు నేర్చుకున్నావు.
1: యు హావ్ లెర్న్డ్ ఆల్ 64.
0: కానీ నా యొక్క నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి.
1: బట్ యు డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు.
1: లిసన్ టు మీ నౌ, ఐఎమ్ టెలింగ్ యూ.
0: నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాని నామం వినేటప్పటికీ నేను మోక్షానికి
1: I was in the form
0: దేహాన్ని విసర్జించాను.
1: I was in the form of a parrot then. When I heard this Rama's name from your lips, I just dropped down. I left this body.
0: When once
1: I heard the sacred name, my life is
0: redeemed.
1: Later I was born as a calf.
0: అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు.
1: దేర్ ఆల్సో యూ వాంటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్
0: రామ. అక్కడ ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడా విసర్జించాను.
1: హావింగ్ హర్డ్ ది సీక్రెట్ నేమ్ ఐ లెఫ్ట్ దట్ జన్మ ద బర్త్.
0: ఇప్పుడు రాజకుమారుడిగా వచ్చి పుట్టాను.
1: నౌ ఐఎమ్ ఎ ప్రిన్స్.
0: చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పక్షి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను.
1: By mere listening to God's name, these are the steps in the ladder. A parrot, a calf, and a prince. Mere listening to God's name brought you this exalted position. If you chant, it will be mightier still.

Thank you.

0: All the contents of Vedic texts can well be explained, and others can be encouraged to go through those texts. And the yajna, yaga and the penance, they could be done. Others can be motivated to undertake these things. Here in this world, one can go on pilgrimage and one can explain the efficacy of it. It's also possible to teach all the 8 forms of knowledge. One can spend time in the forest also. But controlling all the senses, having the mind drawn inwards, to spend the time in equanimity, is it possible for anybody to do that? No one can do it.
1: Divyatma Sarupulaya.
0: Embodiments of divine Atma.
1: Anadi Kalamanundi. Bharatiyaru. ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో అన్ని దేశములకును శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చున్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ భారత్ భారత్ హెస్ ఎన్ష్యూర్డ్ ద పీస్ అండ్ సెక్యూరిటీ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క నైజం.
0: ఇస్ ది ట్రూత్ ఆఫ్ భారత్ నౌ అండ్ దెన్ ద ఓన్లీ ప్రేయర్ ఇస్ లెట్ ఎవ్రీ వన్ బి ఫైన్ లెట్ ఎవ్రీ వన్ బి సేఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కృతయుగ త్రేతాయుగ యాగములందు దివ్యమైనటువంటి మనస్తత్వాన్ని పవిత్రమైన హృదయభావాన్ని నిర్మలమైనటువంటి వాక్శుద్ధిని అందించుచూ అనుభవించుచూ లోకానికి యోగక్షేమాన్ని చేకూర్చుచూ వచ్చారు పూర్వపురుషుడు.
0: ఏన్షియంట్ రిషీస్ గేవ్ ద వెల్ఫేర్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ద డివినిటీ ఇన్ దేర్ మైండ్ అండ్ ట్రూత్ ఇన్ దేర్ స్పీచ్.
1: ప్రాచీన కాలము మానవులందరూ ఒక్కటే అని ఎట్టి భేదములు లేక ఎట్టి తారతమ్యములు చూడక సమత్వమును భావించి జీవించుతూ వచ్చారు.
0: ద ఏన్షియంట్ పీపుల్ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ దే ఎంజాయ్డ్ ఈక్వాలిటీ.
1: కానీ కాల మార్పు చేత మానవుడు లోక ప్రభావములకు లొంగి తన స్వభావమును మర్చిపోతూ వచ్చాడు.
0: Because of the passage of time, as the effect of time, to keep up his own individuality, he has forgotten himself.
1: ప్రభావమే ప్రధానంగా విశ్వసిస్తున్నారే కాని నేటి మానవులు మానవ స్వభావాన్ని ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: They are carried away by the effects, but they have not recognized the nature.
1: మానవత్వము ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రతను నిశ్చలత్వమును నిర్మలత్వమును ఒక్కతూరి విచారించిన మానవుడు దీనిని గుర్తించగలడు.
0: ఇఫ్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద ప్యూరిటీ ద డివినిటీ అండ్ ద స్టెడీనెస్ విత్ ఇన్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ వుడ్ రియలైజ్.
1: మానవుడు ఇది కేవలము ఒక లౌకికమైన భౌతికమైన జీవితంగా భావిస్తున్నాడు.
0: మ్యాన్ టేక్స్ దిస్ వరల్డ్ యాజ్ ఎన్ ఎఫిమరల్ ఫిజికల్ వరల్డ్.
1: నరజన్మము కణజన్మం అనేటువంటి సత్యాన్ని గుర్తించటం లేదు.
0: హీ హాస్ నాట్ అండర్స్టుడ్ ద ఫ్యాక్ట్ దట్ ది హ్యూమన్ బర్త్ ఈజ్ ది అల్టిమేట్.
1: పుట్టుకతోనే మానవుడుగా పుట్టటం లేదు.
0: He is not born as a human being at the time of birth.
1: మానవులకు పూర్వము అనేక విధములైనటువంటి జన్మలను అనుభవించి జన్మించి వాటి యొక్క స్వభావమును సంస్కారములుగా రూపొందింప చేసుకుని వస్తున్నాడు మానవుడు.
0: Prior to the human life, he had so many births and all the qualities accrued, he just carries them with him.
1: కడజన్మమైన నరజన్మము నిర్మల జన్మమే, నిస్వార్థ జన్మమే.
0: The life is selfless and it is pure.
1: కాని దీనికి కొన్ని ఉదాహరణలు.
0: The few examples for this statement.
1: మానవ జన్మ వ్యక్తి కూడాను మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు కొందరు.
0: Few behave foolishly having been born as human beings.
1: ఈ మూర్ఖత్వమునకు ఒక హద్దు పద్దు లేదు.
0: For this foolishness, it is no limitation.
1: కానీ ఈ మూర్ఖత్వము మానవుని యొక్క స్వభావమా? కాదు.
0: Is this foolishness the nature of man? No.
1: దీనికి పూర్వము తాను ఈ మూర్ఖత్వం కలిగినటువంటి యొక్క జన్మము ధరించి ఉంటాడు.
0: The reason is, prior to this, he had the birth with all foolishness.
1: ఆ మూర్ఖత్వమే గొర్రె యొక్క జన్మం.
0: That foolishness is the quality of the sheep, the previous life.
1: పూర్వం ఒకానొక సమయమున తాను గొర్రెగా జీవించి, గొర్రెగా ప్రవర్తించి, గొర్రెగా జీవితమును గడపటం చేతనే దాని యొక్క స్వభావములు సంస్కారములుగా మారి మానవుని యందు అప్పుడప్పుడు ఇవి జ్ఞప్తికి తెప్పించుకుంటుంటారు.
0: Prior to this, he lived the life of a sheep and carried all kinds of things foolishly, and those things are brought forward this lifetime too.
1: ఇంకా కొంతమందికి మానవుడు ఒక విధమైనటువంటి యొక్క మదముతో కూడి ఉంటుంటాడు.
0: Some will have the ego with them.
1: ఈ మదం అనేటువంటి దానికి కూడా ఒక హద్దు పద్దు లేకుండా మీరిపోతుండాలి కలియుగములు.
0: అండ్ దిస్ ఇస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: మద గజములకైనా ఒక పరిమితం ఉన్నది, కానీ ఈ మదం పట్టినటువంటి మానవులకు ఒక పరిమితమే లేదు.
0: ఆల్ దాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎలిఫెంట్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిట్స్ బట్ నాట్ ద హ్యూమన్ బీయింగ్.
1: అయితే ఈ మదము మానవుని యొక్క స్వభావమా? కాదు.
0: Is this the quality of a human being? No.
1: ఈ పూర్వము ఏనాడో తన జన్మములకు పూర్వము దున్నపోతుగా పుట్టి ఉంటుంటాడు.
0: At one time or other, earlier, he was born as a he buffalo.
1: ఆ దున్నపోతు యొక్క స్వభావమే సంస్కారముగా మారి మానవుల్లో ప్రవేశించి ఉండాలి ఆ శేషం.
0: The qualities and the traits of a he buffalo are brought forward here now.
1: మరి కొంతమందికి నిరంతరం కూడాను దోచుకునే బుద్ధులు, దొంగతనము ఇలాంటి గుణములు అనేకంగా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: Some have qualities like amassing, stealing, such qualities are seen.
1: కానీ దోచుకునే గుణము ఈ మానవులకు స్వభావం కాదు.
0: This stealing and robbing is not the quality of a human being.
1: దొంగిలించుకుంట ఈ మానవులకు సరైనటువంటి లక్షణము కాదు.
0: This quality of stealing is not the proper quality of a human being.
1: పూర్వం ఏదో ఒకనాడు తాను పిల్లిగా పుట్టి దాని స్వభావమునంతా సంస్కారంగా మార్చుకుని అతనిలో శేషించి ఉంటున్నది.
0: At one time or other, he must have been a cat, and those qualities are still with him as remnants.
1: మరి కొంతమంది కారణము లేకుండా కూడాను ఇతరుల పైన పడి అనేక విధములైనటువంటి యొక్క హింసలు చేస్తుంటారు.
0: There are others who go on attacking, harming others.
1: నిష్కారణంగా కూడాను ఇతరుల పైన అనేక విధములైనటువంటి యొక్క దేశముతోనో లేక రౌద్రంతోనో పడి వారిని హింసిస్తుంటారు.
0: Without any reason whatsoever, they go on attacking, harming others.
1: ఇది మానవుని యొక్క లక్షణము కాదు.
0: This is not a human quality.
1: ఇది మానవత్వమునకి అగౌరవం పరిచేటువంటి లక్షణం.
0: It is a quality that will put down the human life to
1: disrespect. ఇది అవలక్షణమనే చెప్పవచ్చు.
0: We can say it is a vice, it's a bad quality.
1: కానీ ఒకానొక సమయములో తాను దీనికి పూర్వము కుక్కగా పుట్టి ఉంటుంటాడు.
0: The reason is at one time or other, he must have had the birth of a dog.
1: ఇంకా మరొకటి చాలా సహజమైనటువంటిది.
0: దెన్ అదర్ క్వాలిటీ విచ్ ఇస్ క్వైట్ న్యాచురల్.
1: ప్రతి మానవుడు కూడా నిరంతరము చంచలంగా ఉంటుంటాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్
1: ఎ మెమరీ. ఉండదు.
0: దేర్ ఇస్ నో స్టెడీనెస్ వాట్స్ ఎవర్.
1: ఒక్క క్షణమైన నిలకడగా ఉంటుండదు వారి మనస్సు.
0: Their mind is not steady for a moment.
1: కానీ మానవుడు నిశ్చలుడు నిర్మలుడు అయినటువంటి ఈ మానవులకు ఈ చంచలత్వము ఈ చపలత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
0: The human being who is all pure and steady, how is it that he is not steady and wavering?
1: స్వభావము కాదు.
0: It's not his quality.
1: మానవత్వానికి పూర్వము కోతి లక్షణాలు ఇవన్నీ, కోతిగా పుట్టినటువంటి వాడు.
0: Prior to this life, he must have been a monkey earlier.
1: ఆ కోతి స్వభావములన్నీ కూడాను తనలో శేషించటం చేత అవి క్రమక్రమేణా నిత్య జీవితం లోపల ఎప్పుడంటే అప్పుడు కూడా అవి బయలుదేరుతుంటాయి.
0: Those traits of a monkey are still with him as remnants and they just crop up.
1: అర్జునంతటి వాడు చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటిది ఎలాంటిది? ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది.
0: This mind which is wavering is very strong, is very dangerous.
1: చాలా దృఢమైనటువంటిది.
0: It's very strong one.
1: ఈ మానవత్వానికి పూర్వమే వచ్చినటువంటి కనుక ఇంకా దాని వాసనలు అధికంగా ఉంటున్నా, ఇంకా చెల్లిపోలేదు.
0: As it was there existing even prior to the human birth, it is still there.
1: కనుకనే మానవత్వంలో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ దుర్గుణమును హతమార్చి మానవత్వాన్ని పోషించి మానవత్వాన్ని అభివృద్ధి గావించి మానవ లోకానికి శాంతి భద్రతలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభమైనాయి.
0: One has to kill these animal qualities and uphold the human nature and the human value and ensure safety and peace in this world. For that reason, yajnas, yagas are undertaken.
1: Yajnamulu rendu vidhamulu.
0: Yajnas are of two types.
1: Okati antar yajnamu, rendavadi bahir yajnamu.
0: One is internal, the other one is external.
1: Aithe prati manavudu endukodanu oka siddhashramam unnadi.
0: In every human being there is siddhashrama.
1: Anaga idi ekkada unnadi manavuni endu?
0: Where is it present in a human being?
1: నా అనే తలంపు ఎక్కడ ప్రారంభమైనదో అది సర్వసిద్ధులకు ఆశ్రమం.
0: దట్ మూమెంట్ వెన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ హైనెస్ మైన్ ఇస్ దేర్, ఇట్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ సిద్ధిస్.
1: అది సిద్ధాశ్రమం.
0: దట్ ఈస్ సిద్ధాశ్రమం.
1: నా అనేటువంటి యొక్క ప్రజ్ఞ హృదయం నుండి ప్రారంభమైంది.
0: దట్ నాట్ అవేర్నెస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్, హృదయ.
1: ప్రతి ఒక్కరి హృదయము సిద్ధాశ్రమమే.
0: The hriday of everyone is siddhasana.
1: ee siddhasanamlo bhavat pritya kulay gavinchetunti samasta karmalu yajna swaroopani dharistayi.
0: In the siddhasrama, what all the rituals that are undertaken are done to please God.
1: Anati yajnamulu sarva karma bhavat pritiyartham, bhavat pritiyartham gavinchetunti varu.
0: In those times all acts are done so as to be acceptable and pleasing to God.
1: Adhi siddhikai chesetunti varu kaadu.
0: Without that they never did anything.
1: Idi preyo margame kaani preyo margam kaadu.
0: It is the one that ensures welfare, not the merely that which pleases.
1: Kanukane aa yajnamulaku aneka vidhamainatti abhyantaramulu addu raavatam cheta Vishwamitrudu Ramunu teesukoni vellaadu.
0: As there were many obstacles while conducting yajna, Vishwamitra took the support of Rama Lakshmana.
1: Ippudu Ramudu evaru? Dasaratha Maharaj kumaruda?
0: Who is Rama? Is the son of King Dasaratha?
1: Kaadu kaadu.
0: No.
1: Prati surya kiranam nunchi kudanu manavudu aavirbhavistunnadu.
0: Man is born out of the sun rays.
1: Surya kiranamulu chetane manava janmam labhistuntundadi.
0: Because the sun rays, we get the human birth.
1: Kanaka suryanchamu prati manavudi endu kuda untunnadi kanake andarukunu surya vamsikuli.
0: As this element of sun, all of us belong to the clan of sun.
1: Ee surya vamsikulu anetuvanti yokka deenini drushtini maratta chesinatuvanti yokka guruve Vishwamitrudu.
0: The saint Vishwamitra is the one who directed our mind in this way.
1: Anaga suryanchamunu digi vachetattuga chesinatuvanti vadu Vishwamitrudu.
0: It's only Saint Vishwamitra who is responsible for descending.
1: Kanaka prati okkari hrudayamulandu kuda ramayanam jarugutune untundadi.
0: Therefore, in everyone's heart, Ramayana takes place.
1: ఈ సిద్ధాశ్రమములకు అనేక విధమైనటువంటి అభ్యంతరములు జరుగుతూనే వస్తున్నాయి.
0: For this హృదయాది సిద్ధాశ్రమ, there are many obstacles.
1: కనుకనే నేను ఆత్మారాముడను అనేటువంటి యొక్క సత్సంకల్పము ఎవరు అభివృద్ధి గావించుకుందరు?
0: Those that develop the feeling that the real self is Rama.
1: వారే మన హృదయములో సర్వయజ్ఞములకు భంగం కలిగించేటువంటి యొక్క తాటకి శూర్పణకలు, ఈ ఇరువుని హతమార్చేటువంటి వారు.
0: ఆర్ దోస్ దట్ విల్ కిల్ ద ఆబ్స్టకల్స్ లైక్ తాటకే శూర్పణక.
1: కనుక మనము దేనిని మనం హింసించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ హావ్ టు కిల్?
1: ఈ అంతర్యజ్ఞమనగా మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి నిరంతరము మనం చింతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ స్మరిస్తూ కాలం గడపాలి.
0: The internal yajna, meaning thinking of the Lord, praising the Lord, feeling, experiencing the Lord.
1: Prati karma kulu yajnamayame.
0: Every act of us is yajna.
1: Aa yajnamulo,
0: in that yajna,
1: manase yajna vedika.
0: The mind is the altar.
1: Ee manasu anetundi yajna vedika nundu,
0: in this mind which is the altar,
1: puram anukunnatundi ee madamu, dongatanamu, chanchalattamu, ఈ క్రోధము, ఇలాంటి పశువులను బలి చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ ఆల్ ది యానిమల్ క్వాలిటీస్ లైక్ ది ప్రైడ్, ది ఈగో, స్టీలింగ్ అండ్ యాంగర్.
1: బాహ్య జంతువులను కాదు,
0: నాట్ ది ఔటర్ యానిమల్స్.
1: మనలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి జంతువులను బలి చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ ద బ్యాడ్ క్వాలిటీస్, యానిమల్ క్వాలిటీ విత్ ఇన్.
1: అప్పుడే ఇది అంతర్యజ్ఞములకు సరైనటువంటి ఆదర్శము.
0: Then that is the true ideal for this internal yajna that takes place.
1: ఈ అంతర్యజ్ఞములకు సరియైనటువంటి ఆదర్శము రామాయణమే.
0: Ramayana is the true ideal that stands for internal yajna.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల యొక్క తత్వాన్ని ఎంత చక్కగా మానవ స్వరూపాలుగా బోధిస్తూ వచ్చింది.
0: It propagated very clearly the essence of Vedas.
1: ఋగ్వేదము ప్రతి మానవుడు కూడా దేవుడే నిర్ణయం చేసింది.
0: Rigveda decided that every human being is divine.
1: Prati manavuni,
0: we have to sacrifice the bad qualities, animal quality within us.
1: Appude idi antaryajnamulaku sariyainatundi aadarsham.
0: Then that is the true ideal for this internal yajna that takes

0: ருக்வேதா டிசைடெட் தட் எவ்ரி ஹியூமன் பீயிங் இஸ் டிவைன்.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వమైనటువంటి దైవత్వము ప్రకటితమవుతున్నదని బోధించింది.
0: ఇట్ టాట్ ద డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: సాక్షాత్ ధర్మమును ధర్మ మార్గమునందు నడిపి ఆచరించి ఆనందించి లోకానికి అందించినటువంటి రాముడు యజుర్వేదము.
0: Rama signifies Ayurveda that teaches about this righteousness and the delight that you get by experience.
1: Rama vigrahavan dharma aa dharmame taneka swarupam.
0: Rama is the very form of dharma.
1: Kanaka samasta dharmamulu kulamu jagatunaku bodhinchi prachara prabodhanu kalpinatuvantidi Ayurvedam.
0: It is Ayurveda that taught and publicized.
1: Ee Ayurveda manta kulamu dana dharmamulatone nindi untunnadi.
0: Ayurveda is full of acts of charity.
1: కనుకనే అట్టి దాన ధర్మముతో కూడినటువంటి ఒక స్వరూపము రాముడు. కనుక రాములే యజుర్వేదము.
0: రామ స్టాండ్స్ ఫార్ యజుర్వేద విచ్ స్పీక్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: రాముని మాట, రాముని యొక్క ఆజ్ఞ మంత్రముగా భావించి నిరంతరం కూడాను వల్ల వేస్తూ వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
0: ఇట్ వాజ్ లక్ష్మణ హూ వెంట్ ఆన్ రిపీటింగ్ ద వర్డ్ ఆఫ్ రామ, హూ వెంట్ ఆన్ ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: కనుక రామ మాటను నిరంతరం కూడాను రామ ఆజ్ఞను శిరసావహించి నిరంతరం కూడాను వెళ్ళవేసినటువంటి లక్ష్మణుడు ఋగ్వేదము.
0: లక్ష్మణ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద యాజ్ హీ ఫాలోడ్ యాజ్ హీ చాంటెడ్ రిపీటెడ్ ద గ్లోరీ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రామ వియోగమును భరించుకోలేక
0: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్
1: రాజ్యమును ఆశించక
0: without expecting kingdom,
1: పేరు ప్రతిష్టలు ఏమాత్రము ప్రాపులాడక
0: without pining for any repute,
1: సర్వమును రామార్పితమైనటువంటి భావముతో
0: with the feeling everything is
1: పగలు
0: day and night
1: రామనామమునే గానము చేసినటువంటి ఒక భరతుడు సామవేదము.
0: భరత హు చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఈ సామవేద.
1: రామ రామ రామ అని నిరంతరము కొను గానము చేస్తూ వచ్చాడు భరతుడు.
0: భరత sang the glory of Rama continuously, repeated his name.
1: ఆ భరతుడే సామవేదము.
0: భరత stands for సామవేద.
1: ఈ మూడు అన్నదమ్ముల యొక్క ఆజ్ఞలను శిరసావహించి
0: following the command of all the three brothers
1: అంతర్ శత్రువులను హతమార్చి
0: killing all the enemies
1: బాహ్యమైనటువంటి ఆనందమును అభివృద్ధి గావించి
0: developing all the happiness
1: లోక కళ్యాణ నిమిత్తమే సీతారామును చేర్చి
0: for the welfare of the society bringing సీతారామ
1: together సేవరే తన యొక్క ప్రధానమైన ప్రాణముగా భావించినటువంటి శత్రుఘ్నుడే ఈ అధర్వణ వేదము.
0: శత్రుఘ్న స్టాండ్స్ ఫర్ అధర్వణ వేద హూ హాస్ టేకెన్ ఇట్ ఇస్ ది లైఫ్ ప్రిన్సిపల్ టు సర్వ్ ఆల్ ద బ్రదర్స్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ నలుగురు కూడాను యజుర్వేద ఋగ్వేద సామవేద అధర్వణ వేద స్వరూపులై దశరథుని ఇంటిలో పిల్లల వలె ఆడుకుంటూ ఉన్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ స్టాండ్ ఫర్ ఆల్ ది ఫోర్ వేదస్ హూ జస్ట్ ప్లే అట్ ది ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: ఎవరు ఈ దశరథుడు?
0: హూ ఇస్ దశరథ?
1: ఏ అయోధ్య చక్రవర్తి ఆ దశరథుడు?
0: ఈ దశరథ ఎంపరర్ ఆఫ్ అయోధ్య.
1: అవును, అయోధ్య చక్రవర్తి.
0: ఎస్, ఈజ్ ఎంపరర్ ఆఫ్ అయోధ్య.
1: ఎక్కడ ఉన్నది ఆ అయోధ్య?
0: వేర్ ఇస్ దట్ అయోధ్య?
1: ఏదో ప్రయాగకు దగ్గరగా ఉంటుండాలి, ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నాం.
0: వి సే ఇట్ ఇస్ క్లోజ్ టు ప్రయాగ ఇన్ ఉత్తరప్రదేశ్.
1: నిజంగా ఉత్తరప్రదేశమే?
0: ఎస్, ఇట్ ఇస్ ట్రూ ఉత్తరప్రదేశ్.
1: ఉత్తరప్రదేశం అంటే ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ ఉత్తరప్రదేశ్?
1: హిమ పర్వతములకు సమీపంగా ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ క్లోజ్ టు హిమాలయస్.
1: హిమం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై హిమ?
1: చల్లగా తెల్లగా ఉండేటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ బ్రైట్ అండ్ కోల్డ్.
1: చల్లగా ఉంటుంటది.
0: ఇట్స్ వెరీ కోల్డ్.
1: తెల్లగా ఉంటుంటది.
0: ఇట్ ఇస్ వైట్.
1: చల్లదనం ప్రశాంతికి గుర్తు.
0: ద కోల్డ్ స్టాండ్స్ ఫర్ పీస్.
1: తెల్లదనము నిర్మలత్వానికి గుర్తు.
0: ద వైట్ కలర్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: నిర్మల ప్రశాంత హృదయమే హిమాచలము.
0: దాట్ విచ్ ఇస్ ప్యూర్ and peaceful is Himachala.
1: దానికి సమీపము లోపల ఏ యొక్క దేశకుడను ఏ యొక్క సైన్యము కాని ఏ యొక్క హంతకుడు కాని ప్రవేశించడానికి వీలు కానటువంటి స్థానమే హృదయము. అది అయోధ్య.
0: ద హృదయ ఇస్ అయోధ్య అండ్ నో ఎనిమీ.
1: యోగులు ప్రేమైనటువంటి యొక్క ప్రదేశం అయోధ్య.
0: అయోధ్య ఇస్ దట్ ప్లేస్ దట్ నో వన్ కెన్ ఎంటర్.
1: దానిని పాలించేటువంటి వాడు దశరథ చక్రవర్తి.
0: The ruler of that center is the emperor
1: Dasharatha.
0: Who is Dasharatha?
1: Dasharatha laga aidu karmendriyamulu aidu gyanendriyamulu ee dashendriyamulu ka ratham ee dehame idane Dasharatha.
0: Dasharatha meaning the chariot with all the five cognitive senses and five cognitive senses.
1: Ee Dasharathunaku mugguru bharyalu.
0: Dasharatha has three wives.
1: Vare Kausalya Sumitra Kaikeyi.
0: Da Kausalya Sumitra Kaikeyi.
1: Vare

0: ముగ్గురే సత్వ రజో తమో గుణములనేటువంటి ముగ్గురి గుణము ఈ దేహము వరించింది, ఈ దేహము ధరించింది.
1: దిస్ బాడీ క్యారీస్ ఆల్ ద త్రీ ఫండమెంటల్ ట్రేట్స్, ద డల్నెస్, ద ఎమోషనల్ అండ్ ద పాయస్ క్వాలిటీ.
0: కనుక ఈ విధముగా మనం ఈ యొక్క యజ్ఞ ప్రతిష్టల యొక్క విషయాన్ని, పవిత్రమైనటువంటి యజ్ఞ సారాన్ని మనం గుర్తించి విచారించినప్పుడు సర్వము మనలోనే ఉంటుందని.
1: లైక్ దిస్ వెన్ యూ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ యజ్ఞ, we'll understand that everything is within us.
0: దీనిని పురస్కరించుకొని ఏ వేదము అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఆ నారాయణుడే.
1: నారాయణ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్, అవుట్ సైడ్, అబౌవ్, బిలో, అరౌండ్, ఎవ్రీవేర్.
0: అయితే ప్రాకృతమైన ఈ జగత్తునందు, లౌకికమైన ఈ జగత్తునందు, మారేటువంటి ఈ ప్రకృతి యందు తమ యొక్క తత్వము నిశ్చలత్వంగా భావించుకోవాలన్నా ఈ విధమైనటువంటి యొక్క కథములు చేసి దాని అంతరాత్మలను చక్కగా హృదయానికి హత్తుకునిలాగన మనం చూసుకోవటానికే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్, టు అండర్స్టాండ్ దట్ అన్వేవరింగ్ స్టడీనెస్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, వన్ షుడ్ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్, రిచువల్స్.
0: ఇక్కడ అగ్నికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాడు.
1: ద ఫైర్ ఇస్ గివెన్ గ్రేట్ ఇంపార్టెన్స్.
0: సమిధను తెచ్చి అనేక విధములుగా దీనిని అర్పితం చేస్తుంటారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆర్ ఆఫర్డ్ దేర్.
0: అగ్నిని సృష్టించడానికి,
1: టు క్రియేట్ ద ఫైర్,
0: క్రింద ఒక కర్ర, పైన ఒక కర్ర పెట్టి దానిని మదనం చేస్తారు.
1: దే విల్ కీప్ వన్ వుడెన్ పీస్ బిలో అండ్ అనదర్ పీస్ అబౌవ్ అండ్
0: హరిణి అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హరిణి,
0: నాట్ హరిణి. హరిణి,
1: హరిణి, హరిణి.
0: ఇది క్రింద ఉండినటువంటిది ఈ అగ్నికి తల్లి.
1: దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ అట్ ద బాటమ్ ఇస్ ద మదర్.
0: పైన ఉన్నటువంటిది తండ్రి.
1: దాట్ విచ్ ఇస్ అబౌవ్ ఇస్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరిని చేర్చి మదన చేసినప్పుడు కుమారుడనే అగ్ని ఆవిర్భవిస్తున్నాడు.
1: అండ్ దీస్ టు వర్క్ టుగెదర్ వి ఫైండ్ ద ఫైర్ ద సన్ అవుట్ ఆఫ్ ది టూ.
0: ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ద సన్ హీ ఇస్.
0: పుట్టిన దక్షిణమే అమ్మను నాన్నను మృంగివేస్తాడు.
1: The moment he is born, he will swallow the mother and father.
0: కనుకని ఇలాంటి అగ్నిమయమైనటువంటి ఒక తత్వము గృహస్థులు కూడా చాలా అవసరమే.
1: The nature of fire is very important for every householder.
0: ఇతని ఈ యజ్ఞమునకు దక్షుడు.
1: He presides the యజ్ఞ.
0: ఇతని ఈ యజ్ఞమునకు ఒక విధమైనటువంటి బ్రహ్మ.
1: He is Brahma for this యజ్ఞ.
0: ఇతని ఈ యజ్ఞమునకు పురోహితుడు.
1: He is the Purohit or the priest for this yajna.
0: ఇతను చేసే పని ఏమిటి?
1: What is that he does?
0: ఈ మంత్రద్రష్టలంతా కూడాను మంత్రంతో చేసిన ఆహుతి అంతా కూడాను దేవతలకు అందిస్తూ ఉంటాడు.
1: He just hands over all the offerings to the deities there.
0: ఈ ఆహారమును దేవతలకు అందించేటువంటి వాడు ఇతనే.
1: He is the very same one who passes on
0: ఇతనే
1: the food to the
0: deities. అని కూడాను పిలుస్తూ వచ్చారు. హోత.
1: He is also called Hota.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అంతరాత్మలతో కూడినటువంటివే మన యజ్ఞములు.
1: యజ్ఞాస్ హావ్ గాట్ దట్ సీక్రెట్ సిగ్నిఫికెన్స్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని లేనటువంటి మూర్ఖుడు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారంటే, ఓహ్, వాళ్ళకి ఇప్పుడు డబ్బు కావాల్సి వచ్చింది, ఈ చందాలు వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు అని ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు.
1: ద ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్ థింకింగ్ దట్ యజ్ఞాస్
0: మంత్రమే యజ్ఞము కాదు, హోమము చేయటమే యజ్ఞము కాదు.
1: మియర్ హోమ ఇస్ నాట్ యజ్ఞ.
0: ప్రాచీన మహర్షులు అంతర్భావమును ఎంతయో నింపుకొని దేశ కళ్యాణమునకు, దేశక్షేమమునకు శ్రేయస్సును కోరి ఆచరించుతూ వచ్చినటువంటి సత్కర్మలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ది గుడ్ యాక్షన్స్ ఆఫ్ ఏన్షియంట్ సెయింట్స్, కీపింగ్ ఇన్ యూ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రేయస్ సంబంధమైనటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము విస్మరించి, శ్రేయో సంబంధమైనటువంటి కార్యములను మనం ప్రేమించి, కట్టగడబడకు మన నిజత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వి ఫర్గెట్ దట్ సీక్రెట్ రిచువల్స్ అండ్ వి హావ్ ఫర్గాటెన్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ యాక్ట్స్.
0: ఈనాడు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకులను స్వభావం అనేది పోయింది, ఒట్టి ప్రభావాన్ని మాత్రమే పట్టుకున్నారు.
1: In all fields, moral, ethical, scientific, technological, political aspects, they are only
0: ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: Where from have they come?
0: ఇవన్నీ గాలిమేడలు.
1: They are just
0: కదిలిపోయేటువంటి ఈ ప్రభావాలు.
1: they just pass off.
0: ఈనాడు ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాడంటే తన ప్రభావాన్ని చూపిస్తాడు.
1: If he is prime minister today, he will show his influence.
0: రేపటి దినం తన గద్దె దిగినాడంటే ప్రభావము లేదు స్వభావము లేదు రెండు చేయనట్టువాడు. తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతికి పోదక్కర్లేదన్నాడు. ఈ రకమైన స్థితికి వస్తున్నాం మనం ఇప్పుడు.
1: The moment he steps down from his position, there is no influence, there are no effects. One need not spend the money.
0: స్వభావాన్ని నమ్మినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is only the true human being.
0: అతనే నిజమైన నరుడు.
1: He is the true Nara.
0: Nara anaga atma ani artham.
1: Nara means atma, the self.
0: Ee atma nundi aavirbhavinchinatuvanti ee panchabhootamulu.
1: All the five elements emanate from
0: akasha, vayu, agni, jalamu, prithvi. Ivanni kudanu aa naramu nunchi vachinatuntivi.
1: All the five elements came out of that.
0: Kalukane veetiki naramulu ani kudanu peru.
1: Therefore elements are called naramulu.
0: నారములు అనగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: నారములు మెన్ దోస్ దట్ కేమ్ అవుట్ ఆఫ్
0: నారముల నుంచి వచ్చినటువంటి వాడే నారాయణుడు.
1: అండ్ నారాయణ ఇస్ వన్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక నరానగా కేవలము చేతులు కాళ్ళు రూపము చూచి ఇతను నరుడని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ద నరా ద హ్యూమన్ బీయింగ్ జస్ట్ ద వన్ విత్ ద లెగ్స్ అండ్ ద హ్యాండ్స్.
0: నరుడు అనగా ఆకార నరుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ మియర్లీ బై
0: ఆచార నరుడు కావాలి.
1: బిహేవియర్ ఆల్సో హీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే మన యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఎంతనో అంతరాత్మతో కూడినటువంటివి.
1: దేర్ఫోర్ యజ్ఞాస్ అండ్ యాగాస్ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: పుట్టిన తక్షణమే మనం ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద మూమెంట్ వీ ఆర్ బోర్న్ వీ షుడ్ నో
0: తనను తాను ఎరుగుటకై వచ్చినటువంటిదే తన యొక్క జీవిత తత్వం.
1: హిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ దట్ టు నో ద రియాలిటీ.
0: తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: ఇఫ్ హీ డజంట్ నో హూ హీ ఈజ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద స్పిరిచువాలిటీ?
0: పువ్వు ఉంటుండాలి, వాసన లేదు, ప్రయోజనం ఏమిటి?
1: దెర్ ఇస్ ఎ ఫ్లవర్ బట్ ఇట్ ఇస్ నో స్మెల్, వాట్ ఇస్ ది యూజ్?
0: వాసన లేని పువ్వు వలె, రసము లేని ఫలము వలె, పాలివ్వని గోవు వలె, గుణము లేని మనిషిగా తయారైపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ ఎ ఫ్లవర్ వితౌట్ ద స్మెల్, ఎ ఫ్రూట్ వితౌట్ ది జ్యూస్, అండ్ ఎ కౌ వితౌట్ ద మిల్క్.
0: కనుక మనము గుణము కలిగినటువంటి మానవుడుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్స్ విత్ వాల్యూస్.
0: ఈ మానవుని గుణములు ఎట్టివి అని
1: What are the human values?
0: అనేక ఉపనిషత్తులు అన్ని కూడా శోధించి సాధించి బోధిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లెయిన్ థరోలీ ద హ్యూమన్ వాల్యూస్.
0: మొట్టమొదట తన గురువు తను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వన్ షుడ్ నో హూ హీ ఈజ్.
0: అనగా తన యొక్క శరీరమా, మనస, బుద్ధ, చిత్తమా, ఇంద్రియమా, అంతఃకరణ ఇవి కాదు అనేటువంటి ఒక సత్యానికి మనం రావాలి.
1: We should know the truth. Am I the body? Am I the mind or intellect or ego?
0: కాని ఈనాడు కల్పితమైనటువంటి యొక్క గుణములు మనలో ఆవిర్భవించుకుంటున్నాము.
1: But today we have many artificial qualities.
0: మనము దుర్గుణాలంతా కూడా ప్రవేశపెట్టుకుంటున్నాము.
1: We give scope for all bad qualities.
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది ఇక్కడ ప్రపంచంలో?
1: How do you expect dharma to be there in this world?
0: ధర్మము నిలచడానికి వీలే లేదు.
1: There's no possibility for dharma to exist.
0: Durbuddhula talalunna durunu vinu chevununna durbuddhula talalunna durunu vinu chevununna ponchi chuche kanununna panchala vinu chevununna vanchita guna chittamunna vanchinche manasunna ee vikutulu chudagane dharmamu ika niluvadanna.
1: If there are heads with all bad qualities and the ears that will listen to all kinds of tales and rumors and there are eyes that goes on staring everywhere and there is the mind that entertains all wicked thoughts and also deceive others, this dharma will not sustain, will not stand
0: any longer.
1: We find all perversions. There are no good qualities, not even a trace. How do we expect to be sacred?
0: కనుకని యజ్ఞములు అనేటువంటివి ఎంతో అంతరాత్మని బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపచేయడానికి ఏర్పడినటువంటి రాజబాటగా మనం విశ్వసించాలి.
1: Therefore, we should take yajnas as the one that will teach the inner significance of the self and also the divinity is the right royal path.
0: ఎంతో శక్తివంతుడు.
1: God is mighty powerful.
0: అతని శక్తికి ఇంత అంత అని హద్దే లేదు.
1: His power has no limits.
0: కాని ఆ శక్తిని గుర్తించుకోలేనిటువంటి యొక్క నరులు,
1: the human being who cannot comprehend,
0: తాను చేసేటువంటి అల్ప సాధనలకు, అల్ప ప్రార్థనలకు, అల్పమైనటువంటి యొక్క క్రియలకు తామే గొప్పగా భావించుకుంటున్నారు.
1: Human being considers himself very great, though his sadhana spiritual practice is very low. What the reason?
0: స్వార్థము ఇందులో ప్రవేశించింది.
1: Because he does it with all selfishness.
0: స్వార్థపరులు కావటం చేతనే తనకు తానే గొప్పగా భావించుకుంటాడు, ఎదుటిలో గొప్పలు ఏమాత్రం కూడా గుర్తించడు.
1: Because of selfishness, he considers himself very great, and he doesn't look at the greatness.
0: ఎంత గొప్ప ఉండినప్పటికీ ఎదుటి వ్యక్తిని తాను ఏమాత్రము లక్ష్యం చేయడు.
1: Though the man in front is very great, he doesn't bother.
0: ఈ విధమైనటువంటి ఆడంబరాలకు కొంతవరకును ఒక ప్రయత్నంగా పూర్వకంగా తాను ప్రవేశిస్తున్నాడు.
1: He does it willfully. All these things of compensation.
0: ఆడంబరాలకు అలవాటైపోయాడు మానవుడు.
1: Man has got this habit of pomp and show.
0: మీకందరికీ తెలుసు, త్యాగరాజు పరమ భక్తుడు, రామభక్తుడు.
1: You know, Chagaraju is a great devotee of Rama.
0: నిరంతరము కూడాను రామనామాన్ని స్మరించేటువంటి వాడు.
1: He sang the glory of Rama continuously.
0: 96 కోట్ల రామనామాన్ని లిఖించినటువంటి వాడు.
1: He has written Rama's name 96 crore.
0: నిద్రను మాని.
1: He sacrificed food and drink.
0: లోకవి సంబంధమైనటువంటి గౌరవ ప్రతిష్టలకంతా కూడాను త్యజించి.
1: He sacrificed all the repute of the world.
0: Rama sannidhi tana pennidhiga bhavinchinatundi vaadu.
1: He considered proximity of Rama is
0: alanti vaaniki kudanu okkokka samayalo ee prakrutamainatundi yokka bhavamu mayaga praveshinchi
1: manasunu
0: maarustundi.
1: Such mighty devotee also entertains physical thoughts that change his mind at times.
0: Kaani maarchina tachalame manam daniki longa kodadu, daanini vicharana salpali. Idi satyama kaada, ఇది రైటా, ఇది రాంగా, ఇది నిజమా అసత్యమా అని తనలో తాను పరీక్ష చేసుకోవాలి.
1: When there is such change, one should not submit himself.
0: మనసు పోయినట్టుగా మనం కూడా పరిగెత్తకూడదు.
1: The mind should not run after.
0: మనసు జారిపోయేది.
1: Mind slips.
0: మనసు పారిపోయేది.
1: Mind runs away.
0: మనసు ఊడిపోయేది. ఊడిపోయేది మనసు. ఇలాంటి దానిని మనం ఆధారం చేసుకుని దాని వెంట పరిగెత్తకూడదు.
1: We should not rely on such mind and run after.
0: కోపం వచ్చింది ఒకనొక సమయంలో త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు ఆల్సో వాజ్ యాంగ్రీ అట్ వన్ టైం.
0: బాగా పూజ రూమ్ లో కూర్చున్నాడు, కన్నులు ఎర్ర చేశాడు.
1: హి సాట్ ఇన్ పూజ రూమ్ ఎదర్
0: రామాయ్. ఇంతకాలము నిన్ను పూజించి ఆరాధించి నిన్నెన్నో విధములుగా నేను ప్రార్థించాను, ఇది నాకు ఈ ఫలితము.
1: రామాయ్ ప్రేడ్ యూ సో లాంగ్, ఇస్ దిస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ ది వర్షిప్.
0: నిజముగా నీలో శక్తి లేదా లేక నాలో భక్తి లేదా?
1: ట్రూలీ స్పీకింగ్, డోంట్ యూ హ్యావ్ పవర్ ఆర్ ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ?
0: మానవుడు ఎంతైనా మానవత్వానికి పొందినటువంటి వాడు తనను తానే సమర్థించుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటాయి.
1: ఎ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దిస్ కెపాసిటీ ఫ్యాకల్టీ టు సపోర్ట్ హింసెల్ఫ్.
0: నా భక్తే గొప్పది కాని నీ శక్తి గొప్పది కాదు.
1: మై డివోషన్ ఇస్ గ్రేట్ బట్ నాట్ యువర్ పవర్.
0: కారణమేమనగా అనుభవించేవాడిని నేను.
1: The reason is I am the experiencer.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఆరాధించేవాడిని నేను.
1: I am the one who worships you.
0: నీవు ఆరాధిస్తున్నావో లేదో అది నీకే తెలుసు.
1: I do not know whether you confer the grace or not.
0: నాకు తెలుసును కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.
1: As this is known to me, I say with all the courage.
0: కనుక నీలో శక్తి లేదు, నాలో శక్తి ఉన్నది. నా భక్తి గొప్పది, నీ యొక్క శక్తి చిన్నది అన్నాడు.
1: Therefore you have no power, I have devotion.
0: అని తరువాత బాధపడ్డాడు.
1: లేటర్ హి ఫెల్ సాడ్.

0: Will the monkey cross the ocean? Is it possible to bind the mortar?
1: Lakshmi Devi Valachuna, Lakshanundu Kolachuna. Lakshmi Devi Yerantini. జగత్తు కంటే కూడా నువ్వు పిచ్చం ఇచ్చేటువంటి ఒక లక్ష్మీదేవి. ఆమె నిన్ను కొలుస్తుందా? నిన్ను వరిస్తుందా?
0: The goddess of wealth who confers everything to this world, will she be after you?
1: లక్ష్మణుడు ఆదిశేషుడు.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష,
1: సర్వసమగ్రుడు, ప్రపంచాన్నంతా మోసేటువంటి వాడు.
0: Has got all capacities, he bears the world.
1: లక్ష్మణుడు నిన్ను కొంచగలడా?
0: Such a Lakshmana, will he ever worship you?

0: అన్నాడు. నీ చాలా గొప్పవాడు స్వామి అన్నాడు.
1: Then he said, Swami, you are really great. Then he said,
0: Chusara, vicharana salipinappude satyam gurtinchadaniki veelavutundi.
1: One can understand the truth after inquiry.
0: Vicharana cheyaka
1: without inquiry
0: tanani taru samarthinchukuneetundi discrimination, selfish discrimination cheskuntu,
1: even discrimination along the selfish line.
0: Nene goppa taanu takkuva anetundi bhavaniki vaste intakante murkattu marokati ledu.
1: If one has the feeling I am great, the other man is low, there cannot be further foolishness.
0: Ee murkatvanne gorri ani cheptu vachadu.
1: This foolishness is represented by sheep.
0: Kanuka chaala mandi indulo gorrulanta untuntaru. Aa gorru lakshanaanni ee yagnam lopala poorthi daani రూపమాపండి.
1: There are many black sheep with these qualities. One has to sacrifice.
0: యజ్ఞానికి బలి ఇవ్వండి.
1: They have to sacrifice in this యజ్ఞ.
0: ఇంకా మనలో ఉండేటువంటి చంచలత్వము,
1: this wavering nature.
0: హనుమంతుడు కూడా చెప్పాడు.
1: హనుమాన్ ఆల్సో సెడ్,
0: ఒరే విభీషణ, నీవేదో గొప్పవాడని భావిస్తున్నావు, రామునికి గొప్ప చిన్న అనేటువంటి భేదములు లేవు.
1: విభీషణ, యూ కన్సిడర్ గ్రేట్, బట్ రామ హ్యాస్ నో ఫీలింగ్ ఆఫ్ లో అండ్ హై.
0: రాముడు సర్వుణ్ణి కూడా ప్రేమిస్తాడు.
1: Rama loves everyone.
0: Nenu elanti vaadi telusna,
1: you know what sort of person I am.
0: Chanchalatvamlo puttili illu pettindi peru naadi.
1: My name and my place of birth.
0: Chanchalatvamu okka chalamaina naa chetulu kaalu indemulu urika undavu.
1: My senses, the hands and legs will never be steady for a moment, will not.
0: Kanam taanaina gokuntadu itarulaina gokutadu.
1: Either scratches one's own body or scratches the other.
0: ఇలాంటి చంచలత్వంతో కూడినటువంటి నన్ను రాముడు దగ్గర చేర్చుకున్నాడంటే ఎంత గొప్పవాడు రాముడు.
1: Rama has taken me to his proximity in spite of my wavering nature.
0: ఎందుకు దగ్గర చేర్చుకున్నాడు?
1: What is the reason?
0: నేను అతనికి శరణునిచ్చాను, అతను దాసుడైపోయినాడు.
1: I have surrendered to him, I have become his servant.
0: కనుకనే నన్ను దగ్గర చేర్చాడు.
1: Therefore he called me close.
0: అతని సేవ మాత్రమే కాదు,
1: not merely
0: అతని ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను.
1: I follow his command.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణ చేస్తుండేంత మాత్రం చాలదు, రామ సేవను కూడా పాల్గొనాలి.
1: ఇస్ నాట్
0: ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ టు రిపీట్ లార్డ్స్ నేమ్, వన్ హాస్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే రాముడు నన్ను ఇంత సమీపుడుగా తీసుకున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ రామ హాస్ టేకెన్ మీ సో క్లోజ్.
0: కనుక ఆ చంచలత్వం అనేటువంటి దానిని ఆ పరమాత్మనికి అంకితం చేశాడు.
1: దేర్ఫోర్ హి హాస్ ఆఫర్డ్ హిస్ వేవరింగ్ మైండ్ టు గాడ్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఈ చంచలత్వాన్ని కూడా ఈ యజ్ఞంలో బలి చేయాలి.
1: Therefore this wavering quality in man should be offered, sacrificed here.
0: Kura gunamulu untuntai,
1: the wicked animals,
0: raga dveshamulu anta untuntai,
1: all the attachment and hatred.
0: Ee pashuvulanu ee yokka jantuvulanu ee yokka yagnamulaku bali cheyali.
1: Such cruel qualities, the cruel animals will have sacrificed here.
0: Idi yagnamulo manam cheyavalsinatundi yokka tyagamulu.
1: This is sacrifice that has to be done in yagna.
0: త్యాగినికి అమృతత్వ మానసు అప్పుడే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మన యొక్క నరజన్మం లోపల దీనికి పూర్వమెత్తినటువంటి జన్మముల యొక్క దుర్గుణాలు, దుర్బుద్ధులు మనలో శేషంగా మిగిలి ఉంటుంటాయి.
1: Therefore in this human life there are present remnants, vestiges of the animal qualities.
0: శేషము లేకుండా చూసుకోవాలి.
1: We should see that nothing remains with us.
0: కనుక మనలో ఈ దుర్గుణాలను భగవత్ అర్పితం గావించి ఈ యజ్ఞంలో ఆహుతి చేయాలి.
1: వాట్ విల్ హ్యాపెన్ టు దోస్ దట్ ఆర్
0: పూర్వమే చెప్పాను, అగ్నిదేవుడు దీనంతటి కూడా ఏమి ఆహుతి చేసినా అవన్నీ దేవతలకంతా అందిస్తుంటాడు.
1: స్వామి సెడ్ ఎర్లియర్, వాట్ ఎవర్ దట్ ఇస్ ఆఫర్డ్ ద ఫైర్, దట్ విల్
0: దేవతల చేతిలో పడేటప్పటికి అది అమృతంగా మారిపోతుంటాయి.
1: ద మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇట్ బికమ్స్ అమృత.
0: కనుక మన దుర్గుణములు కూడా అమృతంగా మారిపోతాయి.
1: బ్యాక్ క్వాలిటీస్ ఆల్సో విల్ టర్న్ టు బి వర్సెస్.
0: దీనిని పురస్కరించుకునే మూడు ప్రార్థనలు చెప్పాయి ఉపనిషత్తులు. అసతో మా సద్గమయ,
1: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్ సెడ్ త్రీ ప్రేయర్స్, వన్
0: తమసో మా జ్యోతిర్గమయ,
1: ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్,
0: మృత్యోర్మా అమృతంగమయ,
1: ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ శరీర సంబంధమైన యొక్క భావములన్నీ మారిపోయి అమృతత్వం అనేటువంటి యొక్క నిరంతరము స్థిరముగా ఉండేటువంటి యొక్క అమరత్వాన్ని పొందిపోతాయి.
1: ఆల్ దిస్ బాడీ ఫీలింగ్ షుడ్ కన్వర్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక యజ్ఞయాగాది క్రతువులు అనగా ఏదో పొద్దుబోక కాలం జరగక ఏదో ఆచరించేటువంటి యొక్క ఆచారములు కాదు.
1: సో యజ్ఞయాగాస్ ఆర్ నాట్ మియర్లీ టైం పాస్ ఆర్ వేస్ట్ఫుల్ యాక్ట్స్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తము.
1: And only to express the divinity within you.
0: ఈ పవిత్రమైనటువంటి మంత్రముల యొక్క సారమంతా కూడాను విద్యుత్ శక్తి అనేటువంటి తరంగంలో చేరి జగత్తంతా వ్యాపించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దుతుంది.
1: The sacredness that comes out of this yajna will be there in some waves, electric waves all around and spread
0: everywhere.
1: There are also some of the foolish people.
0: ఏమిటి ఈ యజ్ఞం యజ్ఞమని నెయ్యి 100 రూపాయలు కిలో అయిపోతుంటుంటే ఇంత నెయ్యి కొలిపోయి ఆ అగ్నిలో పడేస్తున్నారే ఎంత వ్యర్థం చేస్తున్నారు అని అనుకుంటారు మూర్ఖులు.
1: There are also foolish people who think, what is this 100 rupees costly ghee simply poured into the fire? Is it not a waste? They feel.
0: ఇంకా అన్నాన్ని కూడా తీసుకునిపోయి దాంట్లో వేస్తుంటారు.
1: They also put food also there.
0: అన్నం లేక అలమటించేటువంటి ఒక జీవులను విడిచిపెట్టి అగ్నిలో పడేసి కాల్చేస్తున్నారంటారు.
1: Leaving those people that are suffering because of hunger.
0: ఎవరికి తెలుసునో వారికే తెలుసును.
2: People, knowledgeable people only know that.
0: అది ఒక పాట పాడాడు తిరుపతి అతను.
2: One song was,
0: ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను అన్నాడు.
2: గాడ్ విల్ అపియర్ అకార్డింగ్ టు యువర్ ఓన్ ఎస్టిమేట్.
0: ఎవరు ఏ విధంగా తలుచుకుంటారో వారికి అంతే మాత్రమే ఉంటుంటాడు.
2: హి విల్ అపియర్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేషన్.
0: ఒక రైతు ఉంటాడు,
2: ఇస్ అ ఫార్మర్.
0: రైతు బాగా భూమినంతా దున్ని చక్కగా మెత్తపరిచి దుక్కు చేసి ఎరువులు వేసి సిద్ధం చేస్తాడు.
2: ఇటిల్ ది ల్యాండ్ అండ్ మేక్స్ ఇట్ సాఫ్ట్ అండ్ ఆల్సో మెనీ
0: రెండు మూటల బొడ్లు కొడబోయి ఆ బురదలో అంతా చల్లుతాడు.
2: అండ్ హి స్ప్రెడ్ ఆల్ ది సీడ్స్ ఆల్ ఓవర్ ది ల్యాండ్.
0: కానీ రైతు కానటువంటి వాడు, ఆధునిక చదువుడైనటువంటి వాడు ఆశ్చర్యపడతాడు.
2: ద మోడర్న్ మ్యాన్ హూ ఇస్ నాట్ ఎ ఫార్మర్ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమిటి అన్నం లేక అలమటిస్తుంటే రెండు మూటల ఒడ్లు కొండపోయి ఈ బురదలో చల్లి వీడంతా భూమి పాలు చేస్తున్నాడు అని తిడతాడు.
2: They go on scolding people. What is it? There are no people with the food there.
0: రెండు మూటల వడ్లు ఈ భూమిలో వేస్తే కదా తిరిగి ఒక 4 నెలలకు 40 మూటలు ఈ ఒడ్లు ఇంటికి తీసుకోగలుగుతాడు.
2: When these 4 bags of paddy are sown there, he can bring back 40 bags of paddy later.
0: ఈ రోజు 2 మూటలు ఒడ్లు అందులో చల్లకపోతే 40 మూటలు ఒడ్లు ఇంటికి ఎట్లా తెచ్చుకోగలడు?
2: If he doesn't sow these seeds, how can you expect him to bring back?
0: అదే విధంగానే ఈనాడు సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, ఇంకా విలువైనటువంటి అన్నము ఇవన్నీ అగ్నిలో వేసినప్పుడే ఈ వాతావరణం నుంచి ప్రపంచము లోపల ఎంతో పవిత్రమైనటువంటి యొక్క కాంతులు వెలిమి అందులో పవిత్రమైనటువంటి యొక్క ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంటాయి.
2: Similarly, the food and ghee are offered in the sacred fire. The world will be helped and benefited thereafter.
0: లోక శ్రేయస్సును కోరి చేసేటువంటివే కాని యజ్ఞములు స్వార్థం కోసం చేసేటువంటివి కాదు.
2: యజ్ఞాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఫర్ సెల్ఫిష్.
0: అయితే ఏది చేసినా కానీ ప్రేమపూర్వకంగా చేయాలి.
2: However, whatever that is done, one should be.
0: అయ్యో ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఈ మైజర్ భావం రాకూడదు, పిశ్నాజ భావం.
2: If you think of expenses involved there,
0: త్యాగ భావంతోనే త్యాగం చేయాలి.
2: You should do it with the spirit of sacrifice.
0: ఆ త్యాగం పోవాలనుకుంటే, చేయాలనుకుంటే ప్రేమ మనలో ప్రవేశించాలి.
2: To have this feeling of sacrifice, you should have love.

0: గడిచిన నెల దినములు కూడాను మీకు ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క మార్పు మీలో ఉండినట్టు మీకు ఏమైనా విశ్వాసం ఉందా?
1: బై నెక్స్ట్ సండే యూ విల్ ఆల్ హ్యావ్ గాన్ టు యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ బై హ్యావింగ్ స్టేడ్ హియర్ ఫర్ నియర్లీ ఎ మంత్ హ్యావ్ యూ డెవలప్డ్ ఎనీ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ ఆల్ దట్ యూ హ్యావ్ సీన్ అండ్ లిసన్ టు?
0: ఇక్కడ ఉన్నంత కాలం మాత్రము ఈ విధమైనటువంటి యొక్క మార్పును మీరు అనుభవించటం, తిరిగి మీ స్థానంలో చేరిన తర్వాత ఈ మార్పులకు భిన్నంగా తిరిగి మార్పు రావటము అనేటువంటిది జరగకూడదు.
1: టు ది ఎక్స్టెంట్ టు విచ్ యూ హ్యావ్ స్టేడ్ హియర్ దట్ ఎనీ చేంజ్ హ్యాస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ దెన్ వెన్ యూ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ సంథింగ్ కాంట్రరీ టు వాట్ హ్యాస్ అకర్డ్ టు యూ షుడ్ నాట్ టేక్ ప్లేస్.
0: ముఖ్యంగా మనం ఇన్ని దినములు ఇక్కడ గడిపినందుకు మన హృదయంలో రెండు విషయాలను మాత్రం మనం భద్రం చేసుకోవాలి.
1: హావింగ్ స్పెండ్ సో మెనీ డేస్ హియర్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ ఇన్ యువర్ మైండ్స్ టూ థింగ్స్.
0: ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కర్మకు, ప్రతి ఒక్క ఆశయానికి ఒక గమ్యము, ధ్యేయము అనేటువంటిది ఉండాలి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆర్ ఫర్ ఎనీ అంబిషన్ విచ్ హీ హ్యాస్ దేర్ మస్ట్ బి ఏ డెస్టినేషన్ ఎన్ ఆబ్జెక్టివ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఒక ధ్యేయము, గమ్యము అన్నటువంటిది లేనప్పుడు మన యొక్క జీవితమే కేవలం ఒక విధమైనటువంటి అర్థరహితమైనటువంటి జీవితంగా ఉంటుంది.
1: If there is no destination and if an objective is not there, then your life itself will become meaningless.
0: Manu enni panulu chesina, ye vidhamainatundi yokka talampulu talanchina, ye pradesham nandu undina, manu yokka dheyam annatundi nirantaram kudano aatma paina lakshyapachukuntundali.
1: We may do many things. We may think of many ideas. We may get involved in several thoughts, but we must keep our objective, what we are trying to reach ultimately, in the place of our own heart and our atma.
0: ఎక్కడైనా ఒక నది ప్రవహిస్తుంటే ఆ నది ఒడ్డున మీరు నిల్చుకొని ఆ నదిని మీరు కొన్ని రకములైనటువంటి ప్రశ్నలు వేయడానికి పూనుకోండి. ఆ నది ఏమైనా మీకు జవాబు చెప్తుందా, లేక మీరేమైనా పలకరిస్తున్నారని మీ వైపునైనా తిరిగి చూస్తుందా? ఏమాత్రం కూడా నువ్వు చూడదు. ఓ నది, నీవు ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? నీ ప్రయాణం ఇంత తీవ్రంగా జరగడానికి కారణమేమిటి? నీ యొక్క గమ్యం ఏమిటి? నీ యొక్క పరిస్థితి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు అని ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ నీ ప్రశ్నలకు కానీ నీ రూపమును కానీ ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయక తాను అనేక రకములుగా తాను ఉద్రేకపరచుకొని మనస్సు యొక్క ఆవేదనతో పల తాను క్రమక్రమేణ ప్రయాణమును ఏమాత్రం కూడా నిలుపుకుండా సల్పుతూనే ఉంటుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ అ ఫ్లోయింగ్ రివర్ అండ్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ దట్ రివర్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్, ఈస్ దట్ రివర్ గోయింగ్ టు లుక్ ఎట్ యూ? ఈస్ దట్ రివర్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్? యూ మే ఆస్క్ ది రివర్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ డూ యూ వాంట్ టు గో, వాట్ ఈస్ ది పర్పస్ ఇన్ యువర్ ఫ్లోయింగ్, what is your objective? Any question you may want to ask the river is not going to answer. The river will flow and will do its task on its own without minding that you are standing there and asking questions.
0: Anaga taanu ye yokka sthanam nunchi udbhavinchindo aa swasthanam aneetvanti deeniki cheretvanti nimittamai tana yokka lakshyamunta swasthanam paina pettukovatam cheta evari prashnalaku kaani ఎవరి యొక్క దీనికి కానీ ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయక తన పటి తన గతి అయినటువంటి యొక్క సముద్రంలో చేరి అతని ఒడిలో చేరి ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై పుర్రూతలూగుతూ ఎట్టి దీనికి కూడా నువ్వు కాలహరణం చేయక కొండలపైన పడి, గుట్టలపైన పడి, నదులుగా ప్రవహించి తదుపరి అనేక రకములైనటువంటి వంకర్లుగా తిరిగి అడవుల్లో తిరిగి ముండ్లలో తిరిగి గుండెల్లో తిరిగి అనేక రకములైనటువంటి శ్రమలకంతా కూడా నువ్వు తాను ఓర్చి ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు ఎన్ని దుఃఖములు ఎన్ని బాధలు కలిగినప్పటికీ తాను లక్ష్యాన్ని మాత్రం వదలక గమ్యం అనేటువంటి యొక్క సాగరును చేరుతూ ఉంటుండాలి.
1: దిస్ మీన్స్ ది రివర్ నోస్ వెరీ వెల్ వాట్ ఇట్స్ ఆరిజిన్ ఈస్ వేర్ ఇట్ హాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ హాస్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ది ఆరిజిన్ టు గో అండ్ గెట్ బ్యాక్ టు ది ప్లేస్ వేర్ ఇట్ హాస్ స్టార్టెడ్ నేమ్లీ ది ఓషన్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ట్రబుల్స్ ఇట్ కమ్స్ టు ఇన్ బిట్వీన్ ఇట్ ఫ్లోస్ ఓవర్ హిల్స్ ఇట్ ఫ్లోస్ త్రూ ఫారెస్ట్స్ ఇట్ ఫ్లోస్ త్రూ స్టోన్స్ అండ్ థార్న్స్ ఇట్ గెట్స్ ఇన్ టు సో మెనీ డిఫికల్ట్ పొజిషన్స్ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఇట్ ఇట్ డస్ నాట్ మైండ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిప్లై టు యువర్ క్వశ్చన్స్ ఆర్ టేక్ ఎనీ బాదర్ అబౌట్ ది ట్రబుల్స్ విచ్ హ్యాస్ ఆన్ ది వే. ఇట్స్ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఇస్ టు గో బ్యాక్ టు ది ఓషన్ ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ టు జాయిన్ ఇట్. ఇట్ గివ్స్ ఆల్ ఇట్స్ అటెన్షన్ ఆల్ ఇట్స్ ఎఫర్ట్ అండ్ టైమ్ ఫర్ దిస్ అల్టిమేట్ పర్పస్ విచ్ ఇట్ హ్యాస్ ఇన్ ఇట్స్ మైండ్.
0: అదే విధముగానే మనము ఈ జగత్తులో ఎన్ని రకములైనటువంటి ఇబ్బందులు కలిగినా ఎన్ని రకములైనటువంటి ఇక్కట్లకు పాలైపోయినా కొన్ని రకములైనటువంటి అశాంతులకు గురి అయినా మన యొక్క మార్గమునందు ఎన్ని రకములైనటువంటి యొక్క దోవలు మనం నడిచినప్పటికీ అనగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి ఈ మార్గముల ముందు మనం ప్రవేశించినప్పటికీ మన లక్ష్యము ఒక గమ్యం అనేటువంటి ఆత్మ పైనే ఉంచుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ వీ ట్రావెల్ త్రూ అవర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నో మ్యాటర్ వాట్ ఆబ్స్టికల్స్ కమ్ ఇన్ అవర్ వే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ డిఫికల్టీస్ వీ మీట్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పాత్స్ వీ టేక్ దట్ మీన్స్ వీ మే బి గోయింగ్ త్రూ బ్రహ్మచర్య we may be going through our grihastha, we may be going through vanaprastha, we may be going through the sannyasa. These various ashrams that are appropriate to our life are the various paths through which we go. No matter what paths we take, what obstacles we get, we should bear in mind our ultimate destination and that is our objective.
0: Deeniki maroka udaharanamu meeru ee summer class ayin tarvata 22, 23 మీరు ఇక్కడ నుంచి బయలుదేరి మీ గ్రామములకు మీరు వెళ్తున్నారు. ఈ వెళ్లేటువంటి యొక్క మధ్య లోపల మార్గ మధ్యం లోపల ఏదో ఒక చక్రంలో మీరు దిగవచ్చును. అక్కడ కొంతకాలము ట్రైన్ కోసమో ఇంకే విధమైనటువంటి దీనికోసమో మీరు వెయిట్ చేయవచ్చు.
1: యూ మే బి ఆఫ్టర్ దిస్ సమ్మర్ క్లాస్ perhaps on the 22nd or on the 23rd of this month you will be returning back to your home. On your way home it is possible that you will stop either because there is no connecting train or for some other connection on the way in some rest house. This is possible.
0: Meer aa rest house lo diginappudu aa rest house yokka adhikariga unnatvanti vado leka incharge ga unnatvanti vado mimmalni prashninchavachunu evarandi meeru ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు ఎన్ని దినాలు ఉంటారు అని ప్రశ్నించవచ్చు.
1: ఐదర్ ది ఓనర్ ఆఫ్ దట్ రెస్ట్ హౌస్ ఆర్ సంబడీ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ రెస్ట్ హౌస్ మే ఆస్క్ యూ హూ ఆర్ యూ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ గోయింగ్ హీ మే ఆస్క్ సచ్ క్వశ్చన్స్ ఆఫ్ యూ.
0: మీరు అందుకు నేను పలాని వాణ్ణి నేను పలాని బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చాను పలాని ఢిల్లీకి వెళుతున్నాను అని చెప్పటం ఇది సహజంగా ఉంటుంటారు.
1: ఫర్ దట్ క్వశ్చన్ It is natural that you will give a reply that you are so and so, you are coming from Bangalore and you are going to Delhi or some place like that. This is quite natural.
0: Ade vidhamugane manamu ee naadu ee janasambandhamainatundi ee yokka madhyalokamulo vachi mana yokka rest ga mana yokka vishranti ga manam ikkada ee prakruti aneetundi chatramlo manam nilisistunnam.
1: In the same manner we have come into this world. The world full of so many different people and during this life we are living in this rest house which we may regard the world as a rest house.
0: ఇక్కడ శాస్త్రము వేదము అనేటువంటిదంతా కూడాను కత్వం కోహం కుతం ఆయాతం అని ప్రశ్నిస్తూ ఉంటుండాలి. నీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుండాలి.
1: Here, in this rest house, our Shastra or our Veda is asking the question, who are you? Where have you come from? Where are you going?
0: Appudu, neevu, nenu palani Ramayano, palani Krishnayano ani meeru cheppinappudu, ee Ramayya Krishnayya ikkadiki raledu. Ramayya Krishnayya talli dandrulu pettina peru.
1: When you give the reply, you are some Ramayya or Krishnaya. You must realize that it is not the Ramayya or Krishnaya that has come into this world. This name has been given to you by your parents.
0: Leka nenu Delhi nunchi vachanu leka Bombay nunchi vachanu ani cheppukotaniki ee deham aneetvantidi putte samilo Delhi nunchi vachi talli kadapulo cherledu Bombay nunchi vachi talli kadapulo cherledu ekkada nunchi vachavo neevu kanukkovali.
1: Or if you want to say that you have come from Bombay or from Delhi, then you will not be correct, because this body at the time of birth did not come either from Bombay or from Delhi. You have to find out where from you have come at the time of your birth into this world.
0: Puttina tarvata nivasincheetundi pradesham nunchi raavachune kaani ee puttukaku ekkada nunchi vachavu.
1: You can come from some place where you are living after your birth, but the question is, where from have you come to take this birth itself?
0: Kanuka ee vidhamainatundi yokka prashnalu vestu untunnatundi samayamlo మనము ఎక్కడి నుంచి వచ్చామని ఈ తదున తదుపరి ఎక్కడికి వెళ్ళుతాము అనేటువంటిది మనము చెప్పలేనటువంటి పరిస్థితి లోపల కన్నులు విటకరిస్తూ కూర్చున్నాం.
1: సో వెన్ సచ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సే వేర్ వీ హమ్ ఫ్రమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిప్లై వేర్ వీఆర్ గోయింగ్ వీఆర్ సింప్లీ బ్లింకింగ్ విదౌట్ నోయింగ్ ది ఆన్సర్స్ ఫర్ సచ్ క్వశ్చన్స్.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళుతాము అనేటువంటి ఈ రెండు విషయాలు మనం తెలుసుకోలేకుండా పోతే ఏమి ప్రయోజనం మన జీవితం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వీ కెనాట్ అండర్స్టాండ్ వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్ వేర్ వీ ఆర్ గోయింగ్.
0: ఇదే రీతిగా ఒక వ్యక్తి ట్రైన్ లో పోయి కూర్చున్నాడట, టికెట్ తీసుకోలేదు.
1: ఇన్ దిస్ మేనర్ వన్ ఇండివిజువల్ వెంట్ అండ్ సాట్ ఇన్ ఎ ట్రైన్ హీ డిడ్ నాట్ పర్చేస్ ఎ టికెట్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగాడట, ఏమో నాకు తెలియదు అన్నాడట. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏమో నాకు తెలియదు అన్నట. ఒరే వీడు పిచ్చి ఆసుపత్రికి చేర్చాల్సింది అన్నాడట పక్క సీటు వాడు.
1: వన్ హూ వాజ్ సిట్టింగ్ అలాంగ్ సైడ్ హి ఆస్క్డ్ హిమ్ వేర్ డు యు వాంట్ టు గో హి సెడ్ ఐ డోంట్ నో. హి అగైన్ ఆస్క్డ్ హిమ్ వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్ హి సెడ్ ఐ డోంట్ నో. దెన్ ది నైబర్ థాట్ దట్ దిస్ పర్సన్ షుడ్ నౌ బి అడ్మిటెడ్ ఇంటూ ఎ మెంటల్ హాస్పిటల్.
0: మనము ఇదే స్థితిలో ఉంటున్నాం కనుక ఏదైనా ఒక సత్సంగం అనేటువంటి మెంటల్ హాస్పిటల్ లో చేరక తప్పదు.
1: బికాస్ వీఆర్ ఆల్సో ఇన్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ పొజిషన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ యు కెనాట్ ఎస్కేప్ జాయినింగ్ ఏ మెంటల్ హాస్పిటల్ లైక్ ఎ సత్సంగ్.
0: కనుక మొట్టమొదట మనము ఒక ఆరోగ్యవంతమైన జీవితము ఒక స్థితిలో ఉన్నటువంటి యొక్క బుర్రగా ఉన్నటువంటి వ్యక్తులను మనము ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తాము అనేటువంటి మన ప్రవర్తన బట్టి మనం నిర్ణయించుకోవడానికి పూనుకోవాలి.
1: Therefore, we should, in the very first instance, in the case of healthy people, in the case of people who have their mental faculties quite alert, we must decide where from are we coming, where are we going.
0: దీనికి మరొకటి నిత్య అనుభవంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్.
1: There is another example which can be drawn from our daily experiences.
0: మీరు ఇక్కడి నుంచి ఏదైనా ఒక లెటర్ రాశారనుకోండి మీ తండ్రికో లేక మీ అత్తమామలకో మీ బ్రదర్స్ కో ఫ్రెండ్స్ కో, రాసే సమయం లోపల అక్కడ ఒక టూ అడ్రస్ అని రాసేసేస్తాం.
1: సపోజ్ వన్ ఆఫ్ యూ రైట్స్ ఎ లెటర్ ఐదర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ టు యువర్ పేరెంట్స్ ఆర్ టు యువర్ రిలేషన్స్. వెన్ యూ రైట్ దట్ లెటర్ దేర్ యూ పుట్ అన్ అడ్రస్ ది అడ్రస్ విచ్ ఇట్ హ్యాస్ టు గో టు.
0: మరికొంతమంది వెనక వైపున ఫ్రమ్ అడ్రస్ రాస్తారు.
1: Some others on the back side of the envelope also give the address from where this envelope is going.
0: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ అడ్రస్ ఇచ్చేసుకుంటుంది, టూ అడ్రస్ కు ఇచ్చేసేస్తుంది. ఒకవేళ టూ అడ్రస్ వాళ్ళు అక్కడికి లేకుండా పోతే ఫ్రమ్ అడ్రస్ కు రీడైరెక్ట్ అవుతుంది.
1: ది పోస్టల్ డిపార్ట్మెంట్ విల్ లుక్ ఎట్ దట్ ఎన్వలప్ అండ్ దే హ్యాండ్ ఇట్ ఆన్ టు ది అడ్రస్ విచ్ ఇస్ ది అడ్రస్ టు విచ్ ఇట్ ఇస్ సెంట్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ది పర్సన్ టు హోమ్ దట్ లెటర్ హ్యాస్ బీన్ అడ్రస్ టు ఇస్ నాట్ దేర్ దెన్ దే విల్ రిటర్న్ ఇట్ టు ది అడ్రస్ ఫ్రమ్ విచ్ ది లెటర్ హ్యాస్ స్టార్టెడ్.
0: అయితే ఈనాడు మనము టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాయకుండా పెద్ద లెటర్స్ రాసి అందులో కనిపించి ఈ పోస్ట్ బాక్స్ లో వేసేసేస్తే అది ఎక్కడ పోతుంది? ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు, అది కేవలం ఒక విధమైనటువంటి వేస్ట్ పేపర్ బ్యాస్కెట్ లోనో లేకపోతే డెడ్ లెటర్ బ్యాస్కెట్ లోనో పడేసేసి బర్న్ చేసి పెట్టేస్తారు.
1: But today, if we write a big long letter without showing where it has to be sent, that is the to address, without letting them know from where it has come, that is the from address, and put it in the post box, what can the department do with it? Either they will put it in a waste paper basket or they will send it to the dead letter office and will destroy it.
0: అదే విధంగా ఇప్పుడు మనం ఎక్కడ నుంచి వచ్చామని ఫ్రమ్ అడ్రస్ మన దగ్గర లేదు, ఎక్కడికి వెళ్తామని టూ అడ్రస్ లేదు, మనం ఇంకా ఏదో ఒక విధమైనటువంటి శ్మశానంలో బర్న్ కావాల్సింది.
1: ఇన్ దట్ మేనర్ ఇన్ అవర్ హెడ్ దేర్ ఇస్ నైదర్ ది అడ్రస్ ఫ్రమ్ విచ్ వీ హావ్ కమ్ నార్ ఇస్ దేర్ ది అడ్రస్ టు వేర్ వీ విష్ టు గో. దేర్ ఫోర్ వాట్ ఇస్ టు హ్యాపన్ టు అస్? వీ హావ్ గాట్ టు బి సింప్లీ క్రిమేటెడ్ ఇన్ సమ్ బెరియల్ గ్రౌండ్.
0: దీనికోసమేనా మనం ఇంత పెద్ద దేహాన్ని ధరించి, ఇంత పెద్ద మానవత్వం అనేటువంటి సార్థక నామాన్ని వహించి మనం ఈ జగత్తుకు రావటం వచ్చినటువంటి ఫలితం ఏమిటింది? అంత పెద్ద లెటర్ రాసి ఆ కవర్ లో పెట్టి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు చేరవలసిన స్థానానికో లేక నీకు పొందవలసినటువంటి స్థానానికో రెండింటికి చేరకుండా ఉండినప్పుడు ఆ రాసినటువంటి టైం ఎంత వేస్ట్, ఆ ఇంక్ ఎంత వేస్ట్, పేపర్ ఎంత వేస్ట్, కట్టగడపడికి లైఫ్ వేస్ట్ గా మారిపోతుంది.
1: ఇస్ ఇట్ ఫర్ దిస్ పర్పస్ దట్ వీ హావ్ కమ్ ఇంటూ దిస్ వరల్డ్ taking this noble human body without knowing where to go, without knowing where we have come from, like the letter, that big letter which you write without a from address, without a to address, cannot be sent anywhere except to be destroyed. So also our body and our life, if we don't know where we have come from, where we are going to, it will be a complete waste, like that letter, waste of time, waste of writing, waste of paper, waste of ink.
0: Karuka, మనము ఈ యొక్క నెల రోజులు ఇక్కడ ఉండినందుకు ఈ పెద్దలనేటువంటి వారంతా కూడాను ఉపనిషత్తులు, వేదము, ఇతిహాసము, పురాణము, పెద్దల యొక్క అనుభవములు కూడాను, మహనీయుల యొక్క అనుభవములు కూడాను ఇన్ని రకములుగా మీరు వినటం చేత మీరు ఆ ఎక్కడ నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్నైనా ఒక ఆత్మస్థానమును మీరు లక్ష్యం అందించుకొని తిరిగి ఆత్మస్థానం నుంచి వచ్చాం, తిరిగి ఆత్మకే వెళుతున్నాం అనేటువంటి సత్యాన్ని మీ అనుభవ రూపమైనటువంటి దీంట్లోపల మీరు ప్రచార ప్రబోధం సల్పడానికి సరైనటువంటి స్థితిలో మీరు దృఢశక్తితో మీరు నిండినప్పుడే ఈ నెల దినములు కూడాను ఇక్కడ మీరు శ్రవణం చేసినటువంటిది, అనుభవించినటువంటి దాని యొక్క ఫలితము మీరు దక్కించుకున్న వారైపోతారు.
1: Therefore, for a whole month, you have listened to the statements of various experienced people, their knowledge derived from Vedas and Shastras. As a result of that, if you can take into your heart that you have come and emanated from the Atmasthana, your ultimate destination is again to go back to Atmasthana. If you are able to understand this and keep it in your hearts, it would mean that you have usefully utilized your stay of a whole month here.
0: ఈ విధమైనటువంటి యొక్క దృఢమును మీ యొక్క హృదయమునందు కలిగించుకొని తద్వారా మున్ముందుకు మీ యొక్క ప్రవర్తన యందు మార్పులు తెప్పించుకొని తిరిగి మీకు సహచరులుగా ఉండేటువంటి వారి యందు కూడా మార్పును తెప్పించి తద్వారా తిరిగి భారతదేశం యొక్క ఉన్నత స్థితిని మీరు తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: ఇఫ్ యూ కెన్ టేక్ దీస్ ఆస్పెక్ట్స్ ఫర్మ్లీ ఇన్ యువర్ మైండ్ అండ్ దేర్ ఆఫ్టర్ వెన్ యూ గో హోమ్ యూ కీప్ దెమ్ యాజ్ ఫర్మ్లీ ఇన్ యువర్ మైండ్ నాట్ ఓన్లీ దాట్ యూ మస్ట్ బ్రింగ్ అబౌట్ సచ్ చేంజెస్ ఇన్ ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు రెక్టిఫై అండ్ డూ సమ్ హెల్ప్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ ఇస్ వాట్ ఐ హోప్ of you that you would do in future.
0: Maroka chinna udaharanam,
1: is another small example.
0: Mana intilo konta tokku car untuntadi anaga e vidhamainatundi condition lona lenetundi car ga untuntadi danni edo chakka chesi dani yokka tarinetundi yokka parts anta veyinchi deeni peedam tappinchukoni evarnettinikaina kadadamu anetundi plan vesukunnappudu dani teeskuni velli workshop lo vadal pettestam.
1: In our house we may be having a useless car, a car which doesn't run at all and which has no purpose. Then what do we think? We want to take it to a workshop and get some parts replaced, get the repair done and somehow make it move about and then sell it away to somebody, bomb it off to someone so that he may take it. This is what we try and do with an old useless car in our house.
0: ఏ విధమైనటువంటి ఉపయోగం లేనప్పుడు మన కాంపౌండ్ లోపల ఏమాత్రం పిల్లలు కూర్చొని ఆడుకోవటానికి కూడా పనికి రానటువంటి పరిస్థితిలో ఉంటుంటది ఆ కారు.
1: దట్ కార్ ఈస్ పర్ఫెక్ట్లీ యూస్లెస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ అసైడ్ ఇన్ అవర్ కాంపౌండ్, ఇట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ వేర్ ఈవెన్ చిల్డ్రన్ కెనాట్ గో అండ్ ప్లే ఆన్ ది చాసీ.
0: అలాంటి కారును వర్క్ షాప్ లో పెట్టిన తర్వాత అక్కడ అనేక రకములైనటువంటి యొక్క పార్ట్స్ అంతా కొత్తవంతా వేయటం చేత అది ఒక విలువైనటువంటి రీతి కింద దాన్ని చూచి దానిని ఎవరో ఒకరు ఆకర్షింపజేసుకుని దానిని తీసుకుని వెళ్ళడానికి పూనుకుంటారు.
1: When we put such a car in a repair workshop, when some parts are replaced and when it is set right, it comes to some condition. When someone or other will look at it and will want to pay a price for it and take it away from you.
0: అట్లు కాకుండా మన ఇంటి దగ్గర నుంచి ఏ లారీకో ఏ కారుకో కట్టి ఈ కారును వర్క్షాప్ కు తీసుకుని పోయి తిరిగి వర్క్షాప్ నుంచి కూడా ఏ కారుకో ఏ లారీకో కట్టి తిరిగి మన ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఇంకా కారు యొక్క విలువ ఏముంటుంది?
1: Unlike this, if this car which is not functioning, if you tie it up and tow it to your workshop with the help of a lorry, and again after leaving it in the workshop for some time, bring it back in the same condition, tow it again to your home with the help of another lorry, what is the change that has come about in that car of yours?
0: Meer intaku munduku edo konni teliso teliyakuno konni parts anta loot chesukoni konni rakamlaina bolts nuts loot chesukoni ఏ విధమైన పరికరాన్ని వలె కూడా ఉండిండవచ్చును. అయితే అందరి కాదు, కొంతమంది. కానీ అది ఈ సత్సంగము సమ్మర్ క్లాస్ అనేటువంటి వర్క్ షాప్ కు రావటం చేత ఇక్కడ కొత్త బోర్డ్స్, కొత్త నట్స్, కొత్త స్క్రూస్, కొత్త పిన్స్ అన్ని వేసుకుని చక్కగా పోయినప్పుడే ఇది సరైనటువంటి కారుగా వచ్చింది అని దానికి చక్కని విలువ ఇవ్వడానికి కూడాను ఇంకొకరు ఆకర్షించడానికి కూడాను ఒక విధమైన అవకాశం ఉంటుంటుంది. అట్ట లేకుండా అక్కడ నుంచి ఏ రకమైనటువంటి యొక్క కండిషన్ లో వచ్చారో తిరిగి ఈ వర్క్ షాప్ నుంచి అదే కండిషన్ లోనే మీరు పోయింది తింటే విలువ ఏమాత్రం ఉండదు. ఇంకా పూర్వం వన్నా ఒక ఇంటి ముందు పెట్టుకుని ఉండొచ్చు, ఇప్పుడు తిరిగి ఇంటి వెనకలు నెట్టేసేసి ఒక టార్పాల్ కప్పేసేసేస్తారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్ ఆఫ్ యూ మే హావ్ లాస్ట్ సమ్ పార్ట్స్ విచ్ మేక్ యువర్ సెల్ఫ్, సమ్ ఆఫ్ ది బోల్ట్స్ అండ్ నట్స్ ఇన్ యూ మే హావ్ బికమ్ లూజ్ and you have come here, you have stayed in this workshop of a summer school. These parts have all been replaced. These bolts and nuts which have become loose have all been tightened. Then when you go back home, naturally it doesn't mean that all of you have got your bolts and nuts loose, but some of you may be having your bolts and nuts loose. Go back home, you go back in a good condition because everything has been tightened up and there is some purpose, your value will go up. On the other hand, if after having come here, you go back home with the same lost part. Some of you may have lost some parts which make yourself. Some of the bolts and nuts in you may have become loose. And you have come here, you have stayed in this workshop of a summer school. These

0: parts unreplaced with the same bolts and nuts as loose as they were when you came here. What happens? There is no change. At least you were staying in the house in a previous situation. Now they will think that you are not fit enough to continue to stay in the house, and they will push you into the backyard as a car that is perfectly useless. And they will cover a tarpaulin on this as we would do.
1: అయితే ఈ విధమైనటువంటి ప్రశ్నకు మీ నుంచి ఒక విధమైనటువంటి ఇంకొక ప్రశ్న కూడా బయలుదేరచ్చును. కారణం ఏమిటి? ఇది కారు తప్పేమిటుండాలి, ఈ వర్క్ షాప్ వాళ్ళు సరిగా చెయ్యాలి, కానీ ఇది కారు తప్పేమి కాదని మీరు ప్రశ్నించవచ్చు.
0: Some of you may ask a question, what is wrong with me, with the car? The workshop should have replaced the bolts and so on properly. There is nothing wrong with me. You may ask such a question.
1: అయితే ఇక్కడ ఈ వర్క్ షాప్ లోపల అన్ని చక్కని పార్ట్స్ అంతా వేసేసాము, దాని సరైనటువంటి సర్వీస్ అంతా కూడా చేసేసినాము, కానీ ఆ కారు వెంట పంపించినటువంటి ఓనర్ ఉంటున్నాడు చూడండి, ఆ ఓనర్ అనేటువంటి వాడు జీవుడు. ఇది ఈయన వెంట పంపించిందేది మనసు అనేటువంటి డ్రైవర్ ను. ఆ డ్రైవర్ మధ్య మధ్యలో ఈ పార్ట్స్ అంతా అమ్ముకొని కూడా పోతుంటుంటాడు. అది వర్క్ షాప్ తప్పు కాదు.
0: బట్ ఇన్ దిస్ వర్క్ షాప్ ఆల్ ఆఫ్ యూ హూ హావ్ కమ్ హియర్ విత్ ఎ నీడ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్స్ విత్ ఎ నీడ్ ఫర్ సర్వీసింగ్, all that has been done by the workshop. You have been serviced very well. The parts that need to be replaced have all been replaced. But the owner of the car who has come with you, that is the jiva in you, and the driver of this car, that is the mind in you, when they take you back after servicing and reconditioning, on the way they may sell away some of the new parts that have been put into the car. It is not the mistake if you arrive back in home in a bad condition. It's not the mistake of the workshop. It is the mistake of the owner and the driver, the jiva and the mind who are driving you back home.
1: Kanuka ee mind aneetvanti driver nu సరైనటువంటి వాడిగా పెట్టుకోండి, ఫెయిత్ఫుల్ గా ఉండేటువంటి వాడిని పెట్టుకోండి, అప్పుడు ఏ విధమైనటువంటి యొక్క సర్వీస్ అయిందో అదే స్థితి లోపల కూడా నువ్వు ఇంటికి తీసుకుని పోవడానికి ఈ డ్రైవర్ పూనుకుంటాడు.
0: సో కీప్ దిస్ డ్రైవర్, దిస్ మైండ్ ఆఫ్ యువర్స్ ఇన్ అ గుడ్ కండిషన్. హ్యావ్ ఫెయిత్, గివ్ హిమ్ స్ట్రెంగ్త్ బై హ్యావింగ్ ఫెయిత్. దెన్ హీ విల్ టేక్ బ్యాక్ దిస్ కార్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ కండిషన్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ సర్వీస్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్కూల్ హియర్ అండ్ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ అట్ యువర్ హోమ్స్ ఇన్ దట్ కండిషన్.
1: యజమాని స్వాధీనంలో ఉన్నటువంటి డ్రైవరు చక్కగా భయభక్తులతో ఉంటుంటాడు. యజమానుడే ఈ డ్రైవర్ కు వశమైపోవటం చేత డ్రైవర్ యజమానుడు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టంతా కూడా యజమానుడిని మార్చుకోవచ్చును.
0: ఇఫ్ ది డ్రైవర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఓనర్ దెన్ ది డ్రైవర్ విల్ సర్టన్లీ డూ వాట్ ది ఓనర్ ఆస్క్స్ హిమ్ టు డూ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఓనర్ లెట్స్ హిమ్సెల్ఫ్ బి సబ్సర్వియంట్ టు ది డ్రైవర్ then the driver will begin to dictate to the owner and do what he likes and not what the owner wants him to do.
1: Kanuka manasunu control lo unchukunnatvanti vaani yokka dekhamo manaso buddho chittamo ee vidhamainatvanti sarva parts tho cheyinatvanti jeevitham aneetvantidi sukshemanga untuntadi.
0: Kaani
1: aa driver ku owner e vasamaipovatam cheta inka vaani ishtam prakaram taxi ga kuda use chesukovadaniki poonukuntadu.
0: Therefore one who can keep in control his driver, that is his mind, he will be able to lead his life in a satisfactory manner without any discomfort to the various parts, either the body or the intelligence or your mind and so on. On the other hand, if the owner himself is not able to control the driver and becomes subservient to the driver will not do what you want him to do. He may even run the car as a taxi and acquire hire out of that.
1: కనుక ఈ కాలంలో సరైనటువంటి డ్రైవర్స్, నమ్మకమైనటువంటి డ్రైవర్స్ చిక్కడం చాలా కష్టం. కనుక ఈ సమ్మర్ క్లాస్ నుంచి మీరు వెళ్లిపోయేటువంటి సమయం లోపల మీ జీవితం అనేటువంటి కారును డ్రైవ్ చేసుకోవటానికి మంచి ఫెయిత్ఫుల్, అన్ని రిపేర్లు కూడా తెలిసినటువంటి వాడు, అన్ని రకములైనటువంటి యొక్క మెకానిజం తెలిసినటువంటి వాడు ఒక డ్రైవర్ ఉంటున్నాడు. ఇతన్ని మీరు డ్రైవింగ్ కింద తీసుకుని పోండి, తప్పక మీ యొక్క కారు కానీ మీ జీవితానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తప్పక మీ జీవితం అనేటువంటి ప్రయాణాన్ని సుక్షేమంగా జరుపుకోవచ్చు.
0: టుడే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ డ్రైవర్స్ ఆన్ హూమ్ యూ కెన్ రిలై అండ్ ఇన్ హూమ్ యూ కెన్ హ్యావ్ ది ట్రస్ట్ టు కీప్ యువర్ కార్ ఇన్ గుడ్ కండిషన్. Therefore, after you return home after the summer classes, in order to drive the car of your life safely and soundly, there is only one driver.

0: whom you can rely, and that driver is here in me. Take me with you and use me as your driver throughout your life. You will be perfectly safe and sound.
1: ఎట్టి రోడ్లో అయినా కూడా ప్రమాదం లేకుండా కూడా డ్రైవ్ చేస్తాడు.
0: He will drive the car of your life on any road without any fear of accident.
1: ఏ మధ్య లోపల ఏ విధమైనటువంటి బోల్ట్స్ నట్లో పోయినా కూడా అప్పటికప్పటికే తీసి దాన్ని వేసేసేస్తాడు.
0: Halfway, as you travel, even if some bolts and nuts are lost from the car, this driver is such that he will then and there replace the lost bolt and the lost nut.
1: Kanuka meeru nerchukoni povalsinatundi annintikante pradhanamainatundi mee jeevithaniki aanadu arjunudu krishnunni driver ga pettukunnadu eenadu mee vidyarthulanta ekkadano saayini meeru driver ga pettukunte tappaka meeru dhanyulaipotaru tappaka meeru sukhaalaipotaru.
0: That day Arjuna had the Lord Krishna as his charioteer. Therefore, today, all of you young students, if only you make the determination to have Sai as your driver in driving the car of your body through your life, then your life would be fulfilled.
1: Sai anaga sayamu aneetvanti vade sai nirantaramu sayanga untuntadu ee sai.
0: Sai means one who gives help at all times. He who helps is Sai.
1: కనుక మీరు ఇది మాత్రం హృదయం లోపల భద్రము చేసుకుని హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో మీరు దీనికి అర్పితం చేసి దానిని ఆనందంగా మీరు అనుభవించుకోవటానికి కోనుకోవటం మీరు నేర్చుకోవాల్సినటువంటిది మొదటి విషయం. దీని ద్వారా మీకు అనేక రకములైనటువంటి యొక్క జీవితము లోపల ఐహికంగా ఆముష్మికంగా కైవల్యంగా కూడాను మీ యొక్క జీవితము ఒక పవిత్రమైనటువంటిదే కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా కూడాను మీరు అభివృద్ధి కాంచుకోగలరని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హావ్ దిస్ ఫర్మ్లీ ఇంప్లాంటెడ్ ఇన్ యువర్ మైండ్స్. డెవలప్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ఇట్ విల్ నెవర్ వేవర్. ఇఫ్ యూ డూ దాట్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, యూ విల్ బి ఏబుల్ టు స్పెండ్ యువర్ లైఫ్ హ్యాపీలీ విదౌట్ ఎనీ ట్రబుల్స్. ఐ హోప్ యూ విల్ బి ఏబుల్ టు డూ దాట్. దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.
1: మీరు సమాజ సేవ లోపల హృదయపూర్వకమైనటువంటి భావంతో ఈ సమాజ సేవను సల్పండి. మీరు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత మీరు వచ్చేటువంటి సండేలంతా కూడాను అక్కడక్కడ ఏదైనా కూడా ఇలాంటి అవకాశములు సంభవించినప్పుడు మీరు ఒక గ్రూపులుగా పెట్టుకుని అక్కడ కూడా ఈ సమాజ సేవలు కూడాను వచ్చి చేయటానికి కూడాను ప్రయత్నం సల్పండి.
0: నౌ యూ మే గో యాజ్ యూ హావ్ బీన్ టోల్డ్ ఎర్లియర్ టు ది సోషల్ సర్వీస్ వాట్ ఎవర్ యూ డూ టుడే విత్ ది బాటమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. Have faith in it. Similarly, in the coming Sundays, when you have gone from here, when such opportunities come, join in small groups and do service exactly with the same spirit and faith as you have been doing here in the past 4 Sundays.
1: Leka ikkada jariginatundi vishayalanta kudanu meeru konni konni groupulaga cherukoni ee ee teacher ee ee lectures em em chepparani దాన్ని ఒక విధమైనటువంటి ఒక రీతిగా మీరు డిస్కస్ చేసి దాంట్లో ఏది యథార్థమైనటువంటి విషయాన్ని మీలో మీరు తెలుసుకొని తద్వారా మీ యొక్క అభివృద్ధిని కూడాను దాని ద్వారా పొందడానికి చూసుకోండి.
0: ఆల్టర్నేటివ్లీ యూ మే జాయిన్ ఇన్ టు స్మాల్ గ్రూప్స్, యూ మే డిస్కస్ అమంగ్స్ యువర్ సెల్స్ వాట్ హాస్ బీన్ టోల్డ్ టు యూ బై వేరియస్ టీచర్స్, విచ్ టీచర్ స్ట్రెస్డ్ ఆన్ వాట్. In that way, you can discuss amongst yourselves and arrive at conclusions regarding what you have learned during the summer classes, thereby help yourselves to conduct your lives in a proper manner.

0: ウィーン低い一番上ちょっともうちょっと上
1: 3、4、おー、麗しき愛の神
0: 低い、
2: はい、
0: もう半音下げてみましょう、
2: はい

0: でふわーっと。今ギリ。もう一回それで1行目。
1: どこに力入れるか。
0: 力入れないの。

ओम श्री साई राम। संकल्प मात्र सृष्टि स्थिति लयकारकुलु समस्त जगत्तुकु माता पिता गुरु दैवमुलु प्रेम स्वरूपुलु मन पालिट कल्पतरु अयिन भगवान श्री सत्य साई बाबा वारी दिव्य पाद पद्ममुलकु शतकोटि प्रणाममुलु। ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక సాయిరాం। స్వామి, మీ దివ్య భవ్యమైనటువంటి సంపూర్ణ అనుగ్రహ ఆస్తులతో సంగారెడ్డి జిల్లా పర్తియాత్ర సందర్భంగా ఈ క్రింది ఆధ్యాత్మిక సేవాకుసుమములను ఆనందోత్సాహాలతో నిర్వహించుకుని తమ పాద పద్మముల చింత భక్తిపూర్వకముగా ప్రేమపూర్వకముగా సమర్పించుకుంటున్నాము తండ్రి, అనుగ్రహించి ఆశీర్వదించండి। జిల్లాలోని అన్ని సమితులలో సంస్థ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము తండ్రి। జిల్లాలోని ఒక సమితి స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భములో గోల్డెన్ జుబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము స్వామి। ఆధ్యాత్మిక విభాగములో భాగంగా నిత్యము ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తనలు, ప్రత్యేక నగర సంకీర్తనలు, నిత్య గృహ భజనలు, కమ్యూనిటీ భజనలు, వృద్ధాశ్రమ భజనలు, నేషనల్ గ్రామ సేవలో ఎంచుకున్న గ్రామాలలో భజనలు, నిత్య పూజ, అభిషేక కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతివారము అధ్యయన మండలులు, సాధనా శిబిరములు, ప్రతి నెల సత్సంగం మరియు సమర్పణ కార్యక్రమాల రూపములో స్వామివారి పూర్వ విద్యార్థులు మరియు ధన్యజీవుల ఉపన్యాసాలతో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నాము స్వామి। తమరి శ్రద్ధ జయంతి సందర్భములో ఒక సమితి తమ 100వ సత్సంగ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది తండ్రి। దేశ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేందుకు తమ దివ్య సన్నిధిలో నిర్వహించబడు ప్రతి పండుగను కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని సంగారెడ్డి జిల్లాలోని మందిరాలలో ఆ పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము స్వామి। ప్రతి నెల సంకటహర చతుర్థి, మాస శివరాత్రికి ప్రత్యేక ఏకాదశి రుద్రాభిషేకములు, కొత్త ప్రాంతాల్లో పల్లకీ సేవలు, సామూహిక శ్రీ సత్యసాయి వ్రతములు, 12 గంటల తండులార్చన, సహస్ర నామార్చనలు, ప్రత్యేక భజనలు చేస్తున్నాము స్వామి। తమరి 100వ జన్మోత్సవ వేడుకలను మా అందరి పుట్టినలు అయినటువంటి ఈ ప్రశాంతి నెలములో, అలాగే మరియు సంగారెడ్డి జిల్లా అంతటా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో కన్నుల పండుగ జరుపుకున్నాము స్వామి। వేద పోషణ యొక్క ప్రాముఖ్యతను చాటుతూ శివరాత్రి సందర్భంగా స్థానిక 16 శివాలయములలో సామూహిక రుద్రపారాయణాలు, 41 రోజుల పాటు భక్తుల గృహములలో సామూహిక రుద్రపారాయణాలు జరుపుకున్నాము స్వామి। శబ్ద బ్రహ్మ పేరిట జరిగిన 100 గంటల రుద్రపారాయణలో మా జిల్లా నుండి వేద బృందం పాల్గొన్నది స్వామి। నేషనల్ వేద కాన్ఫరెన్స్, శ్రీ సత్యసాయి శృతి వైభవం ఎగ్జిబిషన్, ద్వాదశ జ్యోతిర్లింగాలలో తలపెట్టిన ఏకదశ రుద్రపారాయణలో మా జిల్లా వేద బృందం పాల్గొన్నది స్వామి। శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భారతదేశముచే నిర్వహించబడు శ్రీ సత్యసాయి లీడర్షిప్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం మరియు వాహిని సుధామృతలో మా జిల్లా నుండి పాల్గొని మీ దివ్య సన్నిధిలో సర్టిఫికెట్లు అందుకున్నారు స్వామి। శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రను జిల్లాలోని ప్రతి సమితి నందు దర్శింపజేశాము తండ్రి, అలాగే శ్రీ సత్యసాయి ప్రేమజ్యోతి ప్రతి సమితికి చేర్చాము స్వామి। ప్రత్యాత్ర పురస్కరించుకుని వంద రోజుల దీక్షా సాధన, తపోవన పారాయణాలు, శ్రీ సత్యసాయి వ్రతములు, గాయత్రి మంత్రజపము, 12 గ్రామ సేవలు పూర్తి చేసుకుని వచ్చాము తండ్రి। మానవ సేవయే మాధవ సేవ అను మీ పలుకులను శిరసావహిస్తూ జిల్లాలోని వివిధ సేవా కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతి నెల అర్హులైన వారికి 100కు పైగా అమృత కలశములు, ప్రతి నెల 2300 పైకి నారాయణ సేవలు, ప్రతినిత్యము 5 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది విద్యార్థులకు అల్పహారం మరియు 2 సమితులలో సుమారు 70 మందికి నిత్యనారాయణ సేవ, 2 సమితులలో ప్రతి గురువారము మరియు శనివారము కలుపుకొని 300 మందికి నారాయణ సేవ, వివిధ సందర్భాలలో ప్రసాద వితరణలో, జన్మదిన వేడుకలలో భాగంగా 5000 మందికి పైగా మహానారాయణ సేవలు చేసుకునే భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు స్వామి। గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి నెల మెడికల్ క్యాంప్స్, క్లినికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ద్వారా 100 మందికి చెకప్ మరియు సమితులలో ప్రతి నెల ఒక ఉచిత
ఒక ఉచిత హోమియో, ఒక అలోపతి సదుపాయాలు అందిస్తున్నాము స్వామి. పై వైద్య సేవల ద్వారా నెలకు సుమారు 500 మంది లబ్ధి పొందుతున్నారు తండ్రి. అలాగే 2,300 మంది పైగా కేటరక్ట్ ఆపరేషన్ జరిగాయి తండ్రి. ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు సాయి ప్రోటీన్లు అందజేస్తున్నాము స్వామి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించుటకు 3 బ్యాచులలో కుట్టు శిక్షణ తరగతులు ఇచ్చాము స్వామి. ఈ శిక్షణలో భాగంగా వారిలోని సమర్థతను తెలియజేసే వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు మరియు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించాము తండ్రి. వీరిలో ఇప్పుడు సంస్థలో చేరి మీ సేవ చేసుకుంటున్నారు తండ్రి. చలితో బాధపడుతున్న వారికి 1,000 దుప్పట్లు పంపిణీ, గ్రామ సేవలో భాగంగా మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, పశువుల పరీక్షలు మరియు అలాగే మందులు అందజేశాము తండ్రి. అమృత ప్రతి గ్రామ సేవలో అమృత కలశాల పంపిణీ, వృద్ధులకు చేతికర్రల పంపిణీ, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు, చీరలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భీమరత శాంతి, అక్షరభ్యాస మాతృపూజలు, దేవాలయంలో పరిశుభ్రత, ప్రేమతరు గ్రామ యువతకు ఆటల పోటీలు, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఇతర స్టేషనరీ పరికరాలను అందిస్తున్నాము తండ్రి. ఈ గ్రామ సేవలలో భాగంగా సుమారు 3,000 మందికి సేవలు అందుతున్నాయి స్వామి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఇఎస్ లిమిటెడ్ అను సంస్థ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా 12 ప్రభుత్వ పాఠశాలను రినోవేట్ చేసి పెయింటింగ్, బెంచెస్, వాష్రూమ్స్ రిపేర్, స్పీకర్స్, సైకిల్స్ మొదలగునవి అందించాము స్వామి. మీ శ్రీ జయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు ఒక ప్రత్యేక సేవారూపములో స్కూల్ పిల్లలకు పళ్ళు, చెప్పులు, ప్లేట్స్, స్కూల్ బ్యాగ్స్, పదోతర విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, బీటెక్ చదువుతున్న 2 విద్యార్థులకు ల్యాప్టాప్స్, మహిళలకు నూతన వస్త్రములు, ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారికి క్యాప్స్, గొడుగుల సేవ చేసుకుని భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు తండ్రి. స్వామి, తమరు నడియాడిన పుణ్యభూమి ప్రశాంతి నిలయంలో సేవలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ నవంబర్, జనవరి, ఏప్రిల్ మరియు అలాగే స్పోర్ట్స్ బ్యాచ్, శివరాత్రి ఆరాధనోత్సవం మరియు ఇతర స్పెషల్ బ్యాచ్ల్లో కూడా సేవదలు పాల్గొంటున్నారు తండ్రి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలను భావితరాల్లో నడిపించే పట్టుకొమ్మలు బాల వికాస్ విద్యార్థులు. అటువంటి విద్యార్థులను ప్రోత్సహించుటకు మా జిల్లాలోని బాల వికాస్ గురులు వారిని చేపట్టి మీ బాటలో నడిపిస్తున్నారు తండ్రి. జిల్లాలో 4 గ్రూప్స్ కలుపుకుని మొత్తము 76 బాల వికాస్ సెంటర్లలో 1,420 మంది బాల వికాస్ విద్యార్థులు ఉన్నారు స్వామి. సమితిలో ప్రతి సమితిలో గురుల శిక్షణ తరగతులు జరిపి తద్వారా 16 నూతన బాల వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము తండ్రి. జిల్లాలో 5 విద్యాజ్యోతి పాఠశాలలో విలువలతో కూడిన విద్యను బోధించున్నాము తండ్రి. బాల వికాస్ తరగతులతో పాటు జన్మదిన వేడుకలు మరియు ఈశ్వరమ్మ వారోత్సవాలలో బాల వికాస్ చిన్నారులచే స్వరవేద సంగమం, సంగీత విభావరి, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ కిజెస్, వక్తృత్వ పోటీలు, వృద్ధాశ్రమ సేవ, మాతృపూజలు, బాల వికాస్ పిల్లలచే ప్రత్యేక నగర సంకీర్తనలు, వాక్ ఫర్ వాల్యూస్, తండులార్చన మొదలగునవి జరుపుతున్నాము స్వామి. ప్రభుత్వ పాఠశాలలో మెడికల్ చెకప్స్, డెంటల్ చెకప్స్, బాల వికాస్ పిల్లలు, పదో తరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాము తండ్రి. శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైదరాబాద్ నుండి జరిగిన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నందు మా జిల్లా నుండి చిన్నారులు పాల్గొన్నారు స్వామి. మరియు 2 సమితులలో సమ్మర్ క్యాంపు కూడా నిర్వహించాము స్వామి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ నిర్వహించిన స్వచ్ఛ ఉత్సవంలో భాగంగా వెల్త్ అవుట్ ఆఫ్ వెస్ట్ అనే అంశంపై మా బాల వికాస్ చిన్నారులు పాల్గొన్నారు తండ్రి. నేషనల్ లెవెల్లో జరిగిన వ్యాస రచన పోటీలలో మా జిల్లా నుండి 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు తండ్రి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ సిల్వర్ జూబిలీ వేడుకలలో భాగంగా జరిగిన ఎలిక్యూషన్లో మా జిల్లా బాల వికాస్ చిన్నారి ప్రథమ విజేతగా నిలిచి సర్టిఫికెట్ అందుకున్నది స్వామి. 4 నిరుపేద బాలికల ఉన్నత చదువులకు సంస్థ ద్వారా సహాయం అందుతున్నది స్వామి. ప్రతి 3వ గ్రూప్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ప్రీ సేవలుగా అనేక సేవలలో పాల్గొంటున్నారు స్వామి. అలాగే సంస్థను బలోపేతం చేయుటకు జిల్లాలోని అన్ని సమితులలో యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ యువ విభాగముచే వివిధ కార్యక్రమాల సరళి నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలో జరుగు గ్రామ సేవలు మరియు పల్లక సేవలలో యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామి. బ్లడ్ గ్రూపింగ్ సేవ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు లిక్విడ్ లవ్ ప్రోగ్రాం ద్వారా వివిధ సందర్భాలలో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు స్వామి.
స్వచ్ఛతను దివ్యత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దేవాలయాలను అలాగే స్థానిక రైల్వే స్టేషన్ ను శుభ్రపరచడం జరిగింది స్వామి. ప్రేమతురు కార్యక్రమంలో భాగంగా 2000 మొక్కలు నాటాము స్వామి. 2000 నోట్బుక్స్ పంపిణీ. కాలిస్టు కార్పొరేట్ పేరుట జిల్లాలోని కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పించాము స్వామి. జిల్లాలోని ఒక సమితి సర్వీస్ నౌ అను ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్పిస్తూ 190 మందికి సేవ చేస్తున్నది స్వామి. ప్రభుత్వ కళాశాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ప్రభుత్వ హాస్టల్ క్లీనింగ్, పురాతన ఆలయాలను పరిశుభ్రపరిచే కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలోని ఒక సమితి సమ్మర్ క్యాంపు పేరిట గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, హ్యూమన్ వాల్యూస్, క్లాసికల్ డ్యాన్స్ వారికి సంస్థను పరిచయం చేశాము తండ్రి. వారిలో 100 విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రతియాత్రలో పాల్గొని తమ దర్శనార్థమై వచ్చారు స్వామి. అలాగే యువత జనవరిలో స్పోర్ట్స్ బ్యాచ్, ఆరాధనోత్సవము మరియు శతజయంతి వేడుకలు సందర్భంగా యువత ప్రశాంతి నిలయంలో ప్రత్యేక సేవల్లో పాల్గొంటున్నారు తండ్రి. జిల్లాలోని మహిళ యువత ప్రతినెల ఒక చక్కటి కార్యక్రమాలతో వృద్ధాశ్రమ సేవలు చేస్తూ వేసవిలో క్యాప్స్ మరియు గొడుగుల పంపిణీ, అప్పుడే పుట్టిన బిడ్డలకు నూతన వస్త్రములు, అంగన్వాడీ పిల్లలకు సాయి ప్రోటీన్ పంపిణీ వంటి కార్యక్రమం నిరంతరం జరుగుతుంది స్వామి. ఈ సేవా పుష్పములను మీ పాదపద్మముల చెంత భక్తితో సమర్పిస్తున్నాము స్వామి. మున్ముందు మరిన్ని సేవాభాగ్యములను ప్రసాదించి మీ అవతార ఉద్యమంలో మమ్మలను మంచి పనిముట్లుగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ఈ సంగారెడ్డి జిల్లాలోని ప్రతి కుటుంబమును తాము అనుగ్రహించి మీ అపార అనుగ్రహ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వారిపై కురిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము స్వామి. మీరు మాకు ప్రసాదించిన కొన్ని సేవా పుష్పములను వీడియో రూపంలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అనుగ్రహించి ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపమైన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు ప్రణమిల్లుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఓ స్వామి, మీరు దయతో అనుగ్రహించి అనుమతించిన ఈ సంగారెడ్డి జిల్లా పవిత్ర పర్తియాత్రలో భాగంగా మీ పిల్లలమైన మేము ఈనాడు మీ పదసన్నిధి వద్ద యుగ అవతార్ అనే బుర్రకథను సమర్పిస్తున్నాము. ఆశీర్వదించండి స్వామి.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్సుమాంజళ్ళు అర్పించుకుంటూ అయితే సోదరా
1: చెప్పరా,
0: మనం ఈనాడు యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకోబోతున్నాంరా. ఇక ప్రారంభిద్దామా? మరి
1: తప్పకుండా ప్రారంభిద్దాం అన్నయ్యా. ఎంతైనా మనం చాలా అదృష్టవంతులం రా.
0: ఎందుకనిరా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న మనలాంటి వాళ్ల కోసం ఆ భగవంతుడు మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉన్నాడురా.
0: అవునరా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారా గీతలో గీతాచార్యులు.
1: ధనమూలమిదం జగత్, పైసామే పరమాత్మా హే లేకిన్ జాన్ ఖత్రేమే హే అని అంటానరా నేను.
0: అదేమిట్రా అలా అన్నావు?
1: రైమ్ రిధమిక్ గా ఉంటుందని ప్రాస కోసం వాడానరా.
0: బాగుందిరా మీ రైము రిధము, కానీ మరి ఆలస్యం ఎందుకు?
1: అన్నయ్యా ఆ రంగుళాల కరెన్సీ ఆరడుగుల మనిషిని శాసిస్తోందిరా.
0: అక్షర సత్యం చెప్పావు చిన్నాడా.
1: అయినా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావనరా?
0: ఏమీ తీసుకురాలేదు కదా.
1: మరి వెళ్లేటప్పుడు తీసుకెళ్లగలరా ఎవరైనా బంగారు బిస్కెట్లు?
0: తీసుకెళ్లలేము కదా.
1: ఎంతైనా డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం మన మనిషి.
0: మంచి వేదాంతం చెప్పావురా చిన్నాడా. అందుకేరా ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికి విశ్వరక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్ళీ అవతరించాడురా. ఆ అవతారమే ఈ కలియుగ అవతారంరా చిన్నాడా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా.
1: అయితే అసలు ఈ యుగావతారుని గురించి, అసలు అవతార అవసరం గురించి నాకు కాస్త విపులంగా చెప్పరా.
0: చెప్తాను వినరా. రౌడీలు, కీచకులు, కంసులు, రావణాసురులు, ఫ్యాక్షనిస్టులు, వేలకొలది పుట్టుకొచ్చి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే అవతారం ఎత్తక తప్పలేదురా భగవంతునికి.
1: పరదారను పంచదారగా భావించిన అటు వాలీడు రావణాసురుడు చివరకు ఏమయ్యారా?
0: అవునరా. సాటి మనిషి తోటి మనిషితో విభేదాలు సృష్టించుకుని, అశాంతిని పెంచుకుని, అరిషడ్ వర్గాలకు బానిసలై, నీతి నియమాలకు నిరోధకాలిచ్చి నిరంకుశత్వ పాలన సాగిస్తూ ఉంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరీ పారేయగలరురా? ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరురా?
1: అందుకే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు గుణాలను ఐదు ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ పుడిమిపై రెండవ కాశి పుణ్యాల రాశి అయిన ఈ పుట్టపర్తి క్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మన కోసం శివశక్తి అవతారంగా మన కోసం మళ్లీ అవతరించారా.

0: రత్నాకర వంశంలోని శ్రీ పెదవెంకమరాజు గారికి, మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారికి జరిగిన వివాహంతో ఈ అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందిరా చిన్నాడా.
1: చాలా చక్కగా వివరించావరా అన్నయ్య.
0: అయితే చిన్నాడా, మనం ఇక్కడ ఒక పవిత్రమైన విషయం చెప్పుకోవాలరా.
1: పవిత్రమైన విషయమా? ఏమిట్రా అది? త్వరగా.
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా?
1: అది అందరికీ తెలిసిన విషయమే కదా.
0: అట్టి పరమశివునికి చిరకాలంగా ఒక చిన్న కోరిక ఉండేదిట్రా.
1: ఏమిట్రా అన్నయ్య, పరమశివుడికే కోరిక ఉందంటావు?
0: అవునరా.
1: అదేమిటో త్వరగా చెప్పు మరి.
0: తల్లిదండ్రులు లేనటువంటి పరమశివునికి తాను ఒక తల్లికి తనయుడిగా పుట్టాలని, అమ్మా నాన్న అని పిలవాలని,
1: ఓహో
0: తల్లిదండ్రుల ప్రేమ పొందాలని, ఆ తల్లి ఒడిలో ఒదిగిపోవాలని కోరికుండేదిట్రా చిన్నా.
1: ఎంత చక్కటి కోరికలరా అన్నయ్య అవి.
0: అవునరా, పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బినట్టు మన ఈశ్వరమ్మ గారికి కూడా ఇలాంటి తపనే కలిగిందిరా.
1: అంతే కదరా, మరి అదేమిటో త్వరగా అది కూడా చెప్పు.
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించిన ఈశ్వరమ్మ గారికి ఆ త్రినేత్రుడే తనకి తనయుడిగా పుట్టాలని, అమ్మా అని పిలవాలని, అమ్మా అని పిలిపించుకోవాలని ఆకాంక్షించిందిరా.
1: అమ్మా ఈశ్వరమ్మ, నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. అటు ఆడతనానికి ఇటు అమ్మతనానికి అమ్మమ్మ నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.
0: అయితే చిన్నాడా, ఇటువంటి పుణ్యాలను పుణికిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 మన స్వామి వారు జన్మించారా.
1: ఆహా అన్నయ్య, ఎంత గొప్ప విషయాన్ని నువ్వు బాగా చెప్పావరా.
0: ఆ పసిబాలుణ్ణి చూడడానికి పుట్టపర్తి గ్రామమంతా తరలి వచ్చిందిరా.
1: వస్తుంది కదరా మరి.
0: ఆ పసిబాలుడు ఎలా ఉన్నాడో మన పెద్దాడొక తెలుగుపతి రూపంలో చెప్తాడు రా, విందాం ఇప్పుడు.

0: ఆహాహాహాహా, ఎంతటి మధురాతి మధురమైన మధురామృతమైన వర్ణం రా పెద్దాడా నీది.
1: నాకైతే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయనుకో.
0: నాకు కూడా చిన్నాడా? అయితే చిన్నాడా, మన స్వామివారు కార్తీక సోమవారం నాడు జన్మించారా?
1: ఆహా, ఏమన్నావురా అన్నయ్యా, కార్తీక మాసమా?
0: అవునరా.
1: అసలు కార్తీక మాసం అంటేనే వనభోజనాల పరంపర, భోజనాలు భలే భేషుగ్గా ఉంటాయనుకో.
0: ఆ బ్రహ్మాండమైన భోజనాల పట్టికేంటో మాకు చెప్పరాలా ఊరించకుండా?
1: చెప్తాను, చాలా శ్రద్ధగా విను.
0: చెప్పరా, వింటాను.
1: మాప కొమాప గువకు ఆలు ఓలు మాలు మీలు గౌగేపే.
0: ఈ ఆలు ఓలు మాలు మేలు ఏంట్రా, చెరువులో కప్పల్లాగా?
1: ఓహో, నీకు తెలీదు కదూ.
0: అస్సలు తెలీదురా.
1: చెప్తాను, చాలా చాలా శ్రద్ధగా విను.
0: వింటానరా, చెప్పు.
1: మాప అంటే మామిడికాయ పప్పు.
0: కాస్త నెయ్యి వేసుకుంటే ఉంటుంది చూడు.
1: కొమాప అంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి.
0: అబ్బో.
1: గువకు అంటే గుత్తి వంకాయ కూర.
0: బ్రహ్మాండం అనుకో.
1: ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలురా.
0: నాకు ఆకలేసిన చిన్నడా.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలురా.
0: ఇంకా ఎన్నిరా.
1: గౌగేపే అంటే గౌడ గేదె పేరుగు.
0: మనిషి అన్నవాడెవడైనా ఇన్ని దట్టించి తిన్న తర్వాత అసలు పైకి లేవగలంటావారా?
1: దాందే ఉందిరా, ఒక చిన్న సైజ్ మొబైల్ క్రెన్ తెప్పిస్తే సారీ, ఎవరినైనా పైకి లేపేయచ్చు అతి సునాయాసంగా.
0: నీ తిండిగో లాపితే ఇక కథలోకి వెళ్దాంరా పద.
1: సరే పద.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువురా చిన్నాడా.
1: నిజంరా అన్నయ్య.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువురా.
1: అవునరా.
0: సాయి శక్తికి తిరుగులేదురా.
1: తిరుగులేదురా.
0: సాయి భక్తునకు ఎదురు లేదురా.
1: ఎదురే లేదురా.
0: జయోస్తు సాయి భక్తుడా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరానయ్య,
0: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా.
1: అవును కదా.
0: అదే విధంగా మన స్వామి వారు కూడా బాల్యం నుండి దివ్య లీలలు చేస్తూ దివ్య మహిమలు చూపిస్తూ అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య ఇసిత్వ వసిత్వ వంటి అష్టసిద్ధులను ప్రదర్శిస్తూ పండితులని శాస్త్రవేత్తలని మహానుభావులని సంభ్రమాశ్చర్యచకితులను చేశారా మన స్వామి.
1: అవునరా అన్నయ్య, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది స్వామివారి బాల్యంలోని ఒక చిన్న సంఘటన.
0: ఏమిట్రా సంఘటన?
1: అది 1940 ఉరవకొండ గ్రామం. స్వామివారిని తేలుకుట్టింది
0: సాయిరాం.
1: వెంటనే స్వామివారు స్పృహ తప్పి పడిపోయారు.
0: తర్వాత ఏం జరిగింది చిన్నాడా?
1: స్పృహ వచ్చినప్పటి నుండి స్వామివారు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంతుపట్టని స్వామి వింత ప్రవర్తన చూసి పదవెంకమరాజు గారు స్వామివారిని ఈ విధంగా నిలదీసి అడిగారు.
0: ఏమని చిన్నాడా?
1: తానెవరో చెప్పమని.
0: అప్పుడు స్వామి ఏం చెప్పారు చిన్నాడా?
1: అప్పుడు స్వామి చల్లని చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా అవతార ప్రకటన చేశారా.

0: ఆహా అన్నయ్య, నా మనసు ఉర్రూతులోగుతోందిరా, నాకు స్వామి గురించి ఇంకా ఇంకా ఇంకా ఇంకా చెప్పరా.
1: చెప్తాను వినరా, మన స్వామి వారికి ఈశ్వరమ్మ గారంటే ప్రాణంరా.
0: అవునరా,
1: మరి ఈశ్వరమ్మ గారికి మన స్వామి అంటే పంచప్రాణాలురా.
0: నిజంరా, వారిద్దరి అనుబంధం అమోఘం, అద్వితీయం, అజేయం, అజరామరం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారు సేవా తత్పరులు. ఆవిడ తన ఊరి కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారా.
0: మూడు కోరికలా అన్నయ్య, ఏమిట్రా అవి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహా,
1: తన నాలుగవ కోరికగా స్వామిని పుట్టపర్తి వదిలిపెట్టవద్దని కోరారా ఈశ్వరమ్మ గారు.
0: ఎంత చక్కటి నిస్వార్థమైన కోరికలరా అన్నయ్య అవి.
1: అవునరా, ఆనాడు స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా.
0: ఏమని మాట ఇచ్చారా?
1: పుట్టపర్తి వదిలిపెట్టను అని.
0: ఆహా,
1: ఆనాడు స్వామి ఆ మహాసాత్వికి ఇచ్చిన వరాలకు ప్రతిరూపాలే నేడు మనం చూస్తున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, శ్రీ సత్యసాయి విద్యావాహిని, శ్రీ సత్యసాయి దీనజనోదరణ పథకం, శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ లాంటివి ఎన్నో ఎన్నెన్నో రా.
0: చాలా చక్కగా వివరించావురా అన్నయ్య.
1: ఆ తల్లి తనయుల ప్రేమానురాగాలు హద్దులు లేనివిరా.
0: నిజంరా,
1: సామాన్యురాలు గృహిణి గృహమ్మ అయిన ఈశ్వరమ్మ గారిని అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకువెళ్లారా మన స్వామి.
0: నిజం చెప్పావురా అన్నయ్య.
1: అమ్మా ఈశ్వరమ్మ తల్లి, ధన్యమాయనమ్మ మా జన్మ, పర్తివాసుల పుణ్యమమ్మ, పుడమి చేసిన భాగ్యమమ్మ నీదు జన్మ అమ్మా ఈశ్వరమ్మ.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా,
0: స్వామి ఇచ్చిన ఈ సేవా స్ఫూర్తితోనే సాయి భక్తులందరూ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు భక్తితో శ్రద్ధతో నిస్వార్థంగా నిరంతరంగా స్వామి సేవ చేసుకుంటూ వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారా.
1: నిజంరా అన్నయ్య, మన సంగారెడ్డి జిల్లా పర్తివాసులనే తీసుకో, వారు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఎంతో భక్తితో శ్రద్ధతో స్వామి సేవ చేసుకుంటూనే ఉన్నారా.
0: మన స్వామి సంస్థలలో సేవ చేసుకున్న వారికి చేసుకున్నంతరా చిన్నాడా.
1: అవునరా అన్నయ్య, వారందరి జన్మ ధన్యమాయరా, స్వామి మనసే వెన్నపూసరా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఇక్కడ నుండి కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుందిరా.
1: అనూహ్యమైన మలుప అంటే అది కుడి చేతి వైపుగా లేదా ఎడం చేతి వైపుగా అన్నయ్య?
0: నీ తెలివి అంచనాలకు మించింది, కానీ ఆ అనూహ్యమైన మలుపు ఏంటో చెప్తాను వినేసి.
1: సరే త్వరగా చెప్పు మరి.
0: మన స్వామివారు పుట్టపర్తిలో అవతరించిన తర్వాత కైలాసంలోని వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిందిరా.
1: ఎందుకనిరా?
0: ఎందుకంటే ఆ అతిదంపతులిద్దరూ ఆలోచించి అదృశ్యమైపోయారా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా. తల్లిదండ్రుల ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వామి ఏమీ తోచని స్థితిలో ఉన్నారా?
1: అయ్యో,
0: నంది భృంగి ప్రమద గణాలు ఒక్కరేమిట్రా, ఆ వెండికొండ మొత్తం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: నారదుడు తన మహతిని మీటుకుంటూ ఆ అతిదంపతుల జాడ కోసం బయలుదేరాడురా.
1: అన్నయ్య, ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉందిరా.
0: నీ సందేహాలకు ఎన్నడూ తక్కువ లేదు, గాని చెప్పేసి త్వరగా.
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: ఏమిట్రా అన్నావు?
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: నారదుడికి బట్టతల ఉందో లేదో నీకు నాకు ఎందుకు చిన్నాడా?
1: ఎందుకంటే బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా.
0: ఏమిట్రా అది?
1: బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా మన పెద్దలు.
0: నీ మొహన్లా ఉందిరా, అది బట్టతల కాదురా, పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారా పెద్దలు.
1: ఓహో, అది పట్టుదల. సరే అన్నయ్య, ఇప్పటి నుండి నేను కూడా దేనికి పట్టు వదల.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పద.
1: సరే పద.
0: దేవుడే లేని దేవాలయమైందిరా కైలాసం.
1: అవునరా.
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: పార్వతీ పరమేశ్వరులిద్దరూ శివశక్తి అవతారంగా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించిన విషయాన్ని నారదుడు వెళ్లి కైలాసంలో చెప్పేశాడురా.
1: ఎంతైనా మహాఘటికుడురా అన్నయ్య నారదుడు.
0: అవునరా. అప్పుడు కైలాసంలోని పరివారం అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రశాంతి నిలయం చేరుకుంటున్నారా.
1: ఏమన్నావురా అన్నయ్య? ప్రశాంతి నిలయమా?
0: అవునరా.
1: అదెక్కడుందిరో?
0: అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. మన దేవుడుండే గుడి, ఈశ్వరమ్మ ఒడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తి అవతారుడి నానుడి, దేవతలందరి బడి. అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. అల్లదే ప్రశాంతి నిలయం.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సీతారామ లక్ష్మణులు హనుమత్ సమేతంగా ప్రశాంతిలయం చేరుకున్నారా?
1: ఆహా,
0: నంది, భృంగి, గోసంతతి మొత్తం గోకులాన్ని చేరుకున్నాయరా?
1: ప్రమత గణాలన్నీ మన ప్రశాంతి నిలయంలో దివ్య కమలాలుగా మారి ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయరా?
0: మంచు కొండలోని మంచు మాయమైందిరా?
1: అయ్యో,
0: మానస సరోవరం మౌనం దాల్చిందిరా?
1: అయ్యయ్యో,
0: పార్వతీదేవి విన్నపం మేరకు పరమశివుడు తన కంఠమందలి గరళాన్ని ఆ మంచుకొండపై వదిలి వచ్చాడరా?
1: అవునా అన్నయ్య?
0: అవునరా, ఆ గరళ తాపానికి మంచు అంతా కరిగి ఔషధీ ప్రస్థపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్రజలాలుగా మారి పరమశివుడు ప్రస్తుతం కొలువైన పుట్టపర్తి చేరి సాయిగంగలా మారి ఉరూరిని పల్లెపల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఆహా అన్నయ్య, నువ్వు ఎంతో గొప్ప మహిమాన్వితమైన అద్భుతాన్ని చాలా సులువుగా చెప్పేశావురా.
0: ఈ శుభ సందర్భంలో పెద్దాడొక పాట పాడతాడురా, మనం విందాము.
1: తప్పకుండా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ముక్కోటి దేవతలు విద్యార్థులై భక్తులై బాసెల్లుతున్నారా?
1: అవునరా.
0: అష్టదిక్పాలకులు ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారా?
1: ధన్వంతులు వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా? కాకలు తీరిన కళా దిగ్గజాలు
0: ఇక కళామ్మ తల్లి సరస్వతీమాత కన్నసన్నల్లో శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో భావ రాగ తాళయుక్తంగా ప్రత్యక్ష భగవాను మురిపించి మరిపించి మైమర్పిస్తున్నారా?
1: ఇటు యేసుబుద్ధ సౌరాష్ట్రులు భక్తి వైభవానికి కలద్దులై మన హెల్వ్యూ స్టేడియంలో తమ తమ స్థానాలను అలంకరించారా?
0: ఇక ఏడు కొండలు దిగివచ్చిన శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇటవెలిగ ప్రతీశుడు నేడు పృథ్వీయందు
1: నిత్యం వండి వారుస్తూ నిత్యాన్న దానానికి వేలుపై వెలుగొందుతోందిరా క్యాంటీన్ లో అన్నపూర్ణ మాత.
0: ఇక సాయి గీత మానస పుత్రికైన సత్యగీత మంగళానికి ప్రతీకగా స్వామి చేసే ప్రతి శుభ కార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: స్వామివారి శతజయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని మరియు లోక కళ్యాణం కోసం మన ప్రశాంత నిలయంలో అనునిత్యం అంగరంగ వైభవంగా అనేక ఉత్సవాల్ని జరిపిస్తూనే ఉన్నారా?
0: అవునరా. యజ్ఞ యాగాది కర్తవుల్ హవిర్భాగానికి అనుగుడా పరమేశ్వరుడేరా?
1: ఆహా,
0: ఆ పరమేశ్వరుడే శివశక్తి అవతారుడైన మన సత్యసాయిశుడురా.
1: అన్నయ్య, ఈ ఒక్క మాటతో నా మనస్సంతా ఆనందంలో మునిగిపోయిందిరా.
0: నాది గుడారా చిన్నాడా, అయితే చిన్నాడా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచరీస్ అనే గ్రంథంలో మన స్వామివారి అవతారం గురించి చాలా చక్కగా వివరించాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ కూడా స్వామివారిని ఆచార వ్యవహారాలతో ఆకార సాకారాలతో అత్యద్భుతంగా వర్ణించాయిరా.
0: ఆ పరమశివుని జటాజూటం మన స్వామికి ముచ్చటైన కురులుగా మారాయిరా. ఆ జటాజూటం అందలి చంద్రుడు పూర్ణచంద్రుడై ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా.
1: ఓహో,
0: ఆ పరమశివుని నాగాభరణం ప్రశాంతి నిలయంలోని ప్రవేశ ద్వారం దగ్గర నాగేశ్వరుడిగా వెలసాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయిందిరా. శివుడి త్రిశూలం మన ప్రశాంత నిలయంలో ఉత్తర ద్వారం నందలి గోపురంగా మారిందిరా.
0: ధమరుకం భజన మందిర పార్వతి గంటగా మారిందిరా. భస్మం దివ్యలీలా విభూతి అయిందిరా.
1: శివుడి త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే మన స్వామి నేత్ర ద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులతో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెల్లివిరిసిపోతుందిరా చిన్నాడా.
1: అత్యద్భుతం కదరా అన్నయ్య.
0: అవునరా. అయితే చిన్నాడా, పరుగు పందెం లాంటి జీవన సాగరంలో ఆధ్యాత్మిక మార్గం చాలా అవసరంరా.
1: చాలా అవసరంరా.
0: అప్పుడు ఆధ్యాత్మిక శక్తి మనల్ని అనునిత్యం నడిపిస్తూనే ఉంటుందిరా.
1: అవునరా. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా.
1: స్వామివారి మాటలు పాటలు ఉపదేశాలు ఉపన్యాసాలు మళ్లీ మళ్లీ మనందరం వినాలని తద్వారా ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానరా. అలాగే స్వామివారి అపారమైన ప్రేమామృత ఆశీర్వచనాలన్నీ మనందరి మీద కుదిపింపచేయాలని స్వామివారిని వేడుకుంటున్నానరా.
0: స్వామి, 1960-70 దశకంలో మీ వద్ద చేరిన కృష్ణ భాస్కర్ మాస్టర్ తమ పదసన్నిధి వద్ద ఎన్నో బుర్రకథలను సమర్పించారు స్వామి. వాటిల్లో యుగావతార్ బుర్రకథ కూడా ఒకటి స్వామి. ఇప్పుడు స్వామివారి శతజయంతి ఉత్సవాల పరమాద్భుతమైన తరుణంలో మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సంగారెడ్డి జిల్లా స్వామి భక్తుల పవిత్ర ప్రతియాత్ర శుభ సందర్భంలో ఈ యుగావతార్ బుర్రకథను మీ పదసన్నిధి వద్ద సమర్పిస్తున్నందుకు ఎంతో పరమోత్కృష్టమైన ఆశీర్వచనంగా భావిస్తున్నాం స్వామి. స్వామి, వివిధ భాషలకు చెందిన కవులు, కళాకారులు, పండితులు, శాస్త్రవేత్తలు మిమ్మలను పద్య గద్య వచన రూపంలో కీర్తించి స్తుతించారు స్వామి. అటువంటి ఒక మధురాతి మధురమైన తెలుగు పద్యంతో ఈనాటి బుర్రకథను ముగించి తమ పాదపద్మముల వద్ద సమర్పిస్తున్నాం స్వామి. సాయి.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthi Yatra by the devotees from Sangareddy district, state of Telangana. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Ma Hridaya Sangeetama will be offered by the Sai youth from the Sangareddy district. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a dance drama presentation titled Satya Yugam will be offered by the Bal Vikas children and Sai youth from the Sangareddy district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aashisalato Telangana Rashtram Loni Sangareddy Jilla Bhaktula Rendu Rojula Parthi Yatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi. 8:30 Sangareddy Jillaku Chendina Sai Yuvata మా హృదయ సంగీతమ పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 సంగారెడ్డి జిల్లాకు చెందిన బాల వికాస్ చిన్నారులు మరియు సాయి యువత సత్యయుగం పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజన్తో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

సాయిరామ్, అవర్ హంబుల్ ప్రణామ్స్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ భగవాన్ స్వామి. వి ఆర్ సో గ్రేట్ఫుల్ టు స్వామి ఫర్ హ్యావింగ్ గివెన్ అస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ మై బ్రదర్ రాజేష్ టు పెర్ఫార్మ్ ఇన్ ది డివైన్ ప్రెసెన్స్ ఆఫ్ స్వామి వారు. థ్యాంక్ యూ స్వామి సాయిరామ్. ఫస్ట్ వి విల్ స్టార్ట్ ది కాన్సర్ట్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ ది రాగం హంసధ్వని సెట్టు ఆది తాళం. ది సాంగ్ వాతాపి గణపతిం.

ది నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజ సెట్ ఆది తాళం ఇంది రాగం శ్రీరాగం ది సాంగ్ ఎందరో మహానుభావులు.

కాపాడుతూ. ఇది 4 ఏళ్ల వయసులో నాన్న కీర్తిశేషులైనప్పుడు ఆ స్థానాన్ని మీరు నింపినప్పుడే అర్థమైంది. కొన్ని సంవత్సరాలకి మీ పాఠశాలలో స్థానం వచ్చిందని ఉత్తరం ద్వారా తెలిసింది. 12 ఏళ్లు మీరు మీ ధరికి తీసుకున్నారు. ఇంతవరకు నన్ను లాగిన శక్తి మీరే. ప్రతి కంటి చుక్కలో ఓదార్పును వెతికింది మీ వలని.

నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తి

దీనం సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన సాటిరారు ఏనాటికి భక్తులకు సాటిరారు భక్తులకు ఏనాటికైనా దైవ భక్తులు కానిదే రాదు శక్తి.

0: although one passes MA and BA and may be an elder and have earned a lot of reputation in his own field, although one has wealth and has given freely of his wealth and acquired a position of importance, and although one has good health and a long life and a complete life, and one may have had japas and undertaken learning of Vedas and become a scholar, yet one is never equal to a devotee who at all times has devotion to God. At no time can these two be equal. What other truth can I convey to you, you good students who have good qualities and who are sitting in this audience?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: Having learnt all that can be learnt, those good people in their minds, unless they have discriminating power, they are no good.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: Whatever you may learn and whatever good qualities you may acquire, you cannot get rid of the meanness that is in you.
1: Tarachi chaduvu chaduva tarka vadame kani purna gnanam eppudu pondaledu.
0: All education can only make you argumentative but can never give you the totality of knowledge.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvalayu.
0: What is the use of reading, learning everything? Really, one should learn that which will give you freedom from death.
1: Divyatma swarupulaina vidyarthulara, vidyabhimanulara, vidya poshakulara. Gadachina yugamula kante ee kali yugamulo kadateerutaku aneka sulabha margamulu unnavi.
0: Divyatma swarupas, students, promoters of education and educators, more than other yugas which have gone behind, in this Kali Yuga, there are several methods by which you can attain success.
1: Vivekama kavalasinanta unnadi.
0: Viveka or the discriminating power is available in plenty.
1: Vidyaya garuputaku veladi kalashalalu unnadi.
0: Education, yes, you have thousands and millions of colleges where you can be educated.
1: Dhanama arjinchutaku aneka sulabhopayamulu kalavu ee jagattunandu.
0: If we talk of wealth, there are many easy ways of earning wealth in this world.
1: Kani manavudu inni vidhamulainatundi anukoolamu nundinappatikini shantiki nochukonalekapothunnadu.
0: But man, while having so many methods and comforts at his hand, he is unable to have sufficient peace.
1: Saukhyaniki ati duramaipothunnadu.
0: He is becoming distant from happiness.
1: Karanam emiti?
0: What is the reason?
1: Inni vidhamulainatundi sadupayamulu, inni vidhamulainatundi yokka saukaryamulu manavuniki undinappatikini శాంతి సుఖములను అందుకొనలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం.
0: వైల్ హ్యావింగ్ సో మెనీ మీన్స్ అండ్ మెథడ్స్ టు అటైన్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్, యట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు హ్యావ్ సఫిషియంట్ పీస్? ద రీజన్ ఈస్ ది వరల్డ్.
1: ప్రవర్తనకు గుణమే ఆధారము.
0: ఫర్ అవర్ కాండక్ట్ ఇన్ దిస్ వరల్డ్ క్వాలిటీ ఈస్ ది బేస్.
1: గుణ సమ్మితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజ శాంతిని అందించును.
0: కాండక్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ గుడ్ క్వాలిటీ ఈస్ ది వన్ విచ్ కెన్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ టు మ్యాన్.
1: సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదురు.
0: Ordinarily, in the world, they tell us that for a good life, what is truly necessary is a proper conduct and wise life.
1: Kani, idi kaadu nijamaina bratuku, idi kaadu nijamainatundi yokka baruvu, idi kaadu nijamainatundi yokka bharamu.
0: But this is not the true life, this is not the true strength, nor is this the true burden.
1: Nijamainatundi balamu, nijamainatundi bratuku, గుణమే ప్రవర్తనే.
0: True strength and true life is only good quality and good conduct.
1: Yuga yugamuna nundi aneka mandi mahaniyulu aadarshavantamaina jeevithanni andinchi lokamunandu నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ మెనీ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ ఐడియల్ పర్సన్స్ అండ్ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ఐడియల్స్ టు పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ టిల్ టుడే త్రూ దోస్ ఐడియల్స్ దే ఆర్ లివింగ్ పర్సన్స్.
1: జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తన చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడాను నిలిచి ఉండారు.
0: సైటింగ్ జీసస్, మహమ్మద్, ఫౌండర్ ఆఫ్ జొరాస్ట్రియన్ రిలిజియన్, బుద్ధ, శంకర, మాధ్వ అండ్ రామానుజాచార్య యాజ్ ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ బై దేర్ కాండక్ట్ and by their good qualities have remained immortal persons in the minds of men.
1: Amoghamainatunte kirti pratishthalaku vidyalu kaadu pradhanam.
0: For extraordinary reputation the main thing is not education.
1: Guna pravartana,
0: the quality and conduct are the main base.
1: Pravartana lekunna pashuto samanam,
0: if one has not good conduct he is like an animal.
1: Kanuka చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకుని విర్రవీగుతున్నాము. నీ చదువెంత, నీ అనుభవం ఎంత, నీ అహంకారం ఎంత?
0: టాకింగ్ ఆఫ్ లర్నింగ్, వీఆర్ ఈక్వేటింగ్ లర్నింగ్ మియర్లీ టు అక్వైంటెన్స్ విత్ బుక్స్ అండ్ ఫీలింగ్ దట్ లర్నింగ్ అండ్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ ఆర్ ఐడెంటికల్, వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ ఈగో. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్
1: అటైన్డ్? జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: ది మెయిన్ రిజల్ట్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి దట్ ఇన్ డైలీ లైఫ్ మ్యాన్ హ్యాస్ ది ఎబిలిటీ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ఎ సేక్రెడ్ ఐడియా అండ్ వాట్ ఈస్ ఎ పర్మనెంట్ వాల్యూ.
1: సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: టు సెర్చ్ ఫర్ ట్రూత్ షుడ్ బి ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్.
1: త్యాగమే జీవిత పరమావధి.
0: సాక్రిఫైస్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్.
1: ఆశయాలను అందించటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించటలో జీవితమునైనను త్యాగం చేసటమే విద్య యొక్క పరమ గమ్యము.
0: In fulfilling one's ambitions and aspirations, to be able to sacrifice one's own life even should be the result of your education and learning.
1: Raga dveshalato deshitamu kaanatvanti yokka chittamu vidyarthulaku atyavasaramu.
0: The attitude and mind which is not tainted with likes and dislikes is very necessary.
1: Asatyadulato dushitamu kaanatvanti vaaku vidyarthulaku atyavasaramu.
0: Words which are not spoiled by untruth are very necessary for students.
1: Himsadulato dushitam kaanatvanti kayamu veeru pavitramu gavinchukovali.
0: A body which is not made unsacred by bad acts is necessary for you.
1: Ee naadu atti vidyarthulu mochchunakainanu kanipinchutaledu.
0: Such students today we do not see even as a sample.
1: Bharata deshamunandu srimantulu kotanu kotla kalaru.
0: In Bharat, wealthy people, millionaires, are in very large numbers.
1: Kanuka indulo rajakeeya nayakulu kudanu jagattunandu lekapoledu.
0: It is not as if there are not political leaders as well.
1: Medhavantulainatunte scientists kudanu ee yokka Bharat deshamundu lekapoledu.
0: It is not as if in this country there are not reputed scientists.
1: Divyajnanamunu prabodhinchetunte yokka shastrajnulu kudanu Bharat deshamundu lekapoledu.
0: There are scholars who also teach the essence of spirituality.
1: మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ గ్రేట్ లెర్నెడ్ స్కాలర్స్ ఇన్ భారత్.
1: ఎంత మంది ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్?
1: ఒకరికొకరికి మధ్యనున్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి.
0: The ideas and the relationship that exists between one and another is something which is creating
1: ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు.
0: one scientist has ideas which are contrary to the ideas of
1: ఒక శాస్త్రజ్ఞునకు మరొక శాస్త్రజ్ఞునకు పరమ విరుద్ధమైనటువంటి భావములు.
0: The ideas of one scholar are inimical to the ideas of another scholar.
1: రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు.
0: About political leaders, the less said the better.
1: అనైక్యత అనేటువంటి ఒక పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని ఎన్ని విద్యలు నేర్చి ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు.
0: When one's head is full of such bad qualities, whatever education one may acquire, they are unable to do any good to the world.
1: ఏనాడు మానవునియందు సహనము ప్రేమ దయ కరుణ ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవునియందు అభివృద్ధి అవును ఆనాడే ఈ జగత్తు సుశాంతి నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది.
0: That day when man has the following four qualities, forbearance, love, compassion and unity, only then the world will look prosperous and derive the benefits from humanity.
1: ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం.
0: Today, for every individual, it is necessary for him to remind himself the proverbs and the good statements which Dharmaja has taught us in Mahabharata.
1: ఒకానొక సమయమునందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు.
0: On one occasion, when Sri Krishna asked a question of Dharmaja, where are the brothers? Dharmaja gave the reply that some brothers are in Hastinapura and some others are in the forest.
1: అప్పుడు కృష్ణుడు ధర్మజ మతిపోయినదా ఉన్న ఐదు మంది సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కానీ హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు.
0: Then Krishna said, Dharmaja, have you lost your memory? The five brothers who are with you, they are all in the forest. There doesn't seem to be anyone in Hastinapura.
1: Krishna chaminchu. మేము సోదరులము 105 మంది.
0: He said, Krishna, brothers as we are 105.
1: 105 brothers.
0: 105 brothers.
1: కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు. ఉన్నది ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుడు. ఐదు మంది కదా పంచపాండవులని పేరు ప్రతిష్ఠలు అందారు. 105 మంది చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు.
0: Krishna was surprised because he counted only 5, Dharmaja, Arjuna, Bhima, Nakula and Sahadeva. What is the significance of Dharmaja?
1: Dhritarashtrini putrulu 100 mandi, Pandavani putrulu 5 mandi, mem andaru kudanu sodarulame kanuka 105 mandi annadu.
0: The significance has been explained by saying Dhritarashtra's children are 100 and Pandavas are 5, together we are 105 brothers.
1: ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105 మంది కలహించటమా మేము 5 మంది అన్నాడు.
0: He further said, so long as we do not quarrel with each other, we are 105. The moment we begin to quarrel with each other, we are 5 brothers.
1: కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుంది? సోదరత్వం చిన్నాభిన్నమైపోతుంది.
0: We see here that the moment quarrel begins, brotherhood disappears and breaks up.
1: కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే.
0: So long as there is no quarrel, even those who are not brothers are also brothers.
1: ఈనాడు ఒక్కొక్క గుంపు ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క సమితి ఒక్కొక్క ఇదిగా తయారవుతుందనగ ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు.
0: Today, when we see groups and samitis breaking up, one doesn't have to describe how many differences and how many quarrels are coming up in that group.
1: Kanuka anaikyata aneetvantidi manavuni yokka hrudayanni manavuni yokka raktamunu chinna bhinnamu gaavinchi viruddhamaina bhavana cheta vyaktitvanni naashanam gaavistundadi.
0: This means that disunity or lack of unity is breaking up man's blood and man's heart.
1: ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి గుణము లేనటువంటి వానికి?
0: టు హూమ్ డస్ దిస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ ఆర్ దిస్ యూనిటీ అప్లై? ఇట్ అప్లైస్ టు వన్ హూ హ్యాస్ నాట్ గాట్ గుడ్ క్వాలిటీస్.
1: గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటుంది.
0: ది కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ నాట్ గాట్ ది గుడ్ క్వాలిటీస్ ఇస్ బ్యాడ్.
1: ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు.
0: the man who has such bad conduct thinks that serving himself is serving others.
1: Kana manavattvamlo pradhanamainatundi yokka bratuku pradhanamainatundi balamu pravartana aneetundi satyanni vidyarthulu prapradhamlo gurtinchali.
0: Thus students in the very first instance should recognize that human life, the real strength and the real living is conduct and character.
1: అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
0: ఇఫ్ ఐ లుక్ అట్ ది యానిమల్స్ విచ్ మూవ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
1: వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
0: దేర్ హ్యాపీనెస్, దేర్ ఫ్రీడమ్ అండ్ దేర్ కాండక్ట్ అపియర్స్ టు బి వెరీ సీక్రెట్.
1: అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు.
0: ది అనిమల్స్ దట్ మూవ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ డూ నాట్ ఫీల్ జెలస్ అండ్ క్రై అట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అదర్.
1: వారి వలే నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు.
0: దే డూ నాట్ ఎక్స్పీరియన్స్ ది సాడ్నెస్ దట్ దే ఆర్ అనేబుల్ టు లివ్ లైక్ అదర్స్.
1: తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులాడవు.
0: దే డూ నాట్ ఆల్సో స్ట్రైవ్ టు గెట్ ఎ నేమ్ అండ్ ఎ రెప్యుటేషన్.
1: పదవులు సంపాదించాలని ప్రణాళికలు వేయవు.
0: They will not have plans by which they want to acquire positions.
1: అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు.
0: They do not have the bad aspiration of acquiring excessive wealth.
1: ఈ సద్గుణములను బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి.
0: When we look at this in the context of these good qualities, we conclude that more than man, the animals are living a noble.
1: మానవుడు విద్యావంతుడై ప్రజ్ఞావంతుడై వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు.
0: Amongst human beings, even if one is educated and one has a reputation, yet he has got excessive
1: ambition. కనుకని దుఃఖమునకు గురి అవుతున్నాడు.
0: He also submits himself to sorrow.
1: దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు.
0: To have such excessive ambitions is the base for sorrow.
1: కనుక ఈనాడు మనం విద్యను అభ్యసించటము అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి.
0: టుడే ఎక్వైరింగ్ లెర్నింగ్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ అవర్ ప్రమోటింగ్ అవర్ డిజైర్స్.
1: ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ పిహెచ్డీ తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగం చిక్కితే దాని నుంచి సరైనటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరచుకుంటూ కేవలము కాటి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు.
0: Educated people are always thinking, by acquiring what degree can I acquire this high position? By acquiring what degree can I have this high salary? And what is it that I can do with this high salary? Man is living worse than a crow by having such desires.
1: చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు.
0: An educated person is always calculating, what is it that I can get from the society? What is it that I can extract for myself from the society? But he is not asking the question, what can I do to the society? In what way can I benefit the society? In this way, he is living in a selfish atmosphere.
1: పల్లెలు యందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అమ్మించి అమ్మా నాన్నల కంటిలో నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి బిచ్చా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు.
0: స్టూడెంట్స్ హూ ఆర్ స్టిల్ స్టడీయింగ్ అండ్ హూ కమ్ ఫ్రమ్ ది విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్ సెల్ అవే ఆల్ దర్ ప్రాపర్టీ గివ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది మదర్ అండ్ ఫాదర్ అండ్ ది రీచ్ ది సిటీస్ దే గెట్ ఎ డిగ్రీ విచ్ టర్న్స్ అవుట్ టు బి ఎ బెగింగ్ బౌల్ అండ్ దే గో అబౌట్ ఫర్ ఎ జాబ్.
1: ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు.
0: This cannot be the symptom of the right type of education.
1: పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గరిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటం, ఇది విద్యావంతుల యొక్క సులక్షణం.
0: The rural students should acquire high knowledge and should acquire such knowledge by which they can help the rural area, help the community around them. This is the real sign of good education.
1: అనైక్యత అసభ్యాన్ని అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: డిస్ యూనిటీ అండ్ ఇంప్రొప్రైటీ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఇన్ దిస్ మెథడ్.
1: సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి.
0: యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ ఆల్వేస్ డూ గ్రేట్ గుడ్ టు ది కంట్రీ.
1: సమత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి.
0: The students should take a forward step in promoting equal mindedness and equal attitude.
1: Aithe baita prapanchamunandu ee vidhamainatundi yokka avasthalu jarugutundatamu ashanthi abhiruddhi kavatamu asantruptiki guri kavatamu asabhyamaina pravartana jaragatamu kollaluga jarugutundali.
0: However, in the outside world, impropriety, lack of peace and misconduct we see in a large measure.
1: ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇట్టి దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది.
0: విత్ ది హోప్ దట్ వీ కెన్ మేక్ దీస్ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ కాండక్ట్ డిస్టెంట్ ఫ్రమ్ ది యూత్, ఇట్ హ్యాస్ బికమ్ ది రిజల్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది సత్యసాయి కాలేజెస్.
1: కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గరిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ.
0: ఇట్ ఈస్ ది హోప్ ఆఫ్ సత్యసాయి that students, after passing through the Satya Sai colleges, should acquire higher education and should be in positions in different realms and should do good through Satya Sai education and selfless service to the community. Result of establishing the Satya Sai colleges.
1: Kanuka Satya Sai kalashala yandu uttirulainatvanti yokka vidyarthulu unnata vidyanu garipi aneka vidhamainatvanti rangamulandu prave

0: ది కమ్యూనిటీ.
1: స్థలములు మారినా లోకములు మారినా సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ.
0: వైల్ హెడ్స్ మే చేంజ్, ది వరల్డ్ మే చేంజ్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యూ విల్ మేక్ ది ఎఫర్ట్ బై విచ్ టు సీ దట్ వాట్ ఎవర్ ఎల్స్ మే చేంజ్.
1: సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకు ప్రవేశించాలి, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగముల యందు కూడాను మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ ది సత్యసాయి కాలేజెస్ షుడ్ ఎంటర్ ఆల్ రెల్మ్స్, వరల్డ్లీ రెల్మ్స్, ఎథికల్, మోరల్, స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెల్మ్స్.
1: రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం.
0: You may change your field of activity or the realm, but you should not change your ideal or you should not change your color.
1: Brindavanamnandu undinanta varaku kudanu veeri swabhavamulu, veeri pravartanalu, veeri nadatalu, veeri veshabhashalu veruga untai.
0: While they live and till they live in Brindavan, their conduct, their dress, their method of talking is on one side, one method.
1: Brindavanam odalagane వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి.
0: ది మోమెంట్ దే లీవ్ బృందావన్ దేర్ ఫుడ్, దేర్ కాండక్ట్ అండ్ దేర్ డ్రెస్ చేంజ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు.
0: Such hearts which have such weaknesses, wherever they may be, no good is going to come out of them.
1: దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ విధమైనందు కూడాను ఉపకారము చేయలేడు.
0: People of weak hearts cannot do any kind of good to the world.
1: కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చు.
0: It is not possible for an idea other than simply filling their stomach like an animal doing any good to the country cannot be.
1: Balaheenude anukaranaku prayatnistadu.
0: The weak people always try to imitate others.
1: Ee imitation anetvantidi kevalamu oka daurbhagyamainatvanti hrudayam.
0: This imitation is also a weak heart and a weak quality.
1: Nee satyanni neevu visvasinchaka, nee hrudayanni neevu nammaka, nee kannulato neevu chudaka, ఇతరుల యొక్క కన్నును ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం.
0: Without believing in what you think is truth, without having confidence in your own mind, and without looking at things with your own eyes, why do you look at things with others' eyes and imitate?
1: 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనంలో జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము అనుకరించటము ఈ దౌర్బల్యమైన మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు?
0: Having lived 5 years, 7 years and 9 years, and having experienced the love of 1,000 mothers in Brindavan, and after you go out of Brindavan, if you simply imitate others, what is it that you have acquired in Brindavan?
1: తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపు వంటిది అన్నారు.
0: For one who has cut the nose of his own mother, to cut the nose of his aunt is a very simple matter.
1: వేయి తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు, ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కానీ లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కానీ ఎంతకాలం నీవు పాటించగలవు?
0: One who has experienced the love of 1,000 mothers in Sai, if he transgresses the ideals which has acquired, how long will it take to transgress the ideals which you have acquired?
1: దైవద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు?
0: One who is prepared to do harm to God himself, how much he will be prepared to do harm to fellow beings?
1: ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకొని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను.
0: ఐఎమ్ హోపింగ్ దట్ ఎక్స్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ విల్ టేక్ దీస్ ఐడియల్స్ ఇన్ టు దర్ హార్ట్ అండ్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ బిహేవ్ ఇన్ ఎ సెల్ఫ్ లెస్ మేనర్ అండ్ బ్రింగ్ ఆనర్ అండ్ రెప్యుటేషన్ టు ది సత్యసాయి కాలేజీ.

0: విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు.
1: విద్యార్థి ఆర్ ఎ స్టూడెంట్ ఈజ్ లైక్ ది హార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: ఈ సమాజమునకి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి.
1: ఇఫ్ బీయింగ్ హార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇఫ్ హీ కెనాట్ డూ గుడ్ టు ది కమ్యూనిటీ దెన్ హీ ట్రైటరస్ టు హిజ్ ఓన్ కమ్యూనిటీ.
0: సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్ళినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి.
1: ది సత్యసాయి కాలేజ్ స్టూడెంట్ షుడ్ బి సచ్ దట్ వేర్ ఎవర్ దే మే గో, విచ్ ఎవర్ ప్లేస్ దే ఆక్యుపై, వాట్ ఎవర్ కంట్రీ దే మే బి ఇన్, బై లుకింగ్ అట్ హిస్ హ్యూమిలిటీ, అట్ హిస్ హ్యాబిట్స్ అండ్ అట్ హిస్ డ్రెస్, పీపుల్ షుడ్ ఆస్క్, డూ యూ కమ్ ఫ్రమ్ ది సత్యసాయి కాలేజ్?
0: అట్టు కాకుండా వేషభాషలు ఎందుకు మార్పు చేసుకుని సైడ్ బన్స్, లాంగ్ హెయిర్స్, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచీ నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అనిపిస్తుంది.
1: ఆన్ ది కాంట్రీ, ఆఫ్టర్ లీవింగ్ ది కాలేజ్ ఇఫ్ యూ డెవలప్ సైడ్ బర్న్స్, లాంగ్ హెయిర్ అండ్ ముస్టాషెస్ అండ్ యూ గో అండ్ టెల్ ఎనీ వన్ దట్ యుర్ ఎ సత్యసాయి కాలేజ్ స్టూడెంట్, those will say no, this is unbelievable, you cannot be a satyasai.
0: నీవు నిజమైనటువంటి విద్యావంతుడువు, నీవు నిజమైనటువంటి యొక్క సూర్యుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాన్ని అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి.
1: If you have truly acquired learning and if you have understood the meaning of the word service and if you are an ideal, you must conduct yourself in an humble manner with humility.
0: కనుక చదువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది.
1: బై సచ్ కాండక్ట్ యూ విల్ ఆల్సో షో ది ఐడియల్స్ అండ్ ది ఐడియాస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్.
0: అయితే సత్యసాయి కాలేజీ పాత విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది.
1: However, although the ex-students of the Satyasai College do not adopt any of the procedures which I have described, yet to prevent in future such things from happening, I have to take such a strong line.
0: ఒకానొక సమయంలో మదన మోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయం, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త.
1: On one occasion, Madan Mohan Malavya, whom all of you know as a great political leader and a scholar and a spiritualist,
0: atanu pedda pedda meesamulu galigi undetunte vaadu pooram.
1: At that time he used to have large mustaches.
0: Okanaadu tellavari vachetappudiki anni shave chesukoni sneehitun daggariki vellaadu oka club lo.
1: One day early morning he removed all this mustache and shaved himself and went to the station.
0: అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు.
1: ది ఫ్రెండ్ హూమ్ హీ వెంట్ టు మీట్ ఆస్క్డ్ మాలవ్య వాట్ ఈస్ ది మ్యాటర్ టుడే,
0: ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదన మోహన్ మాలవ్య ప్రశ్నించాడు.
1: దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ మాలవ్య ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లైయింగ్ సెడ్ యూ యువర్ సెల్ఫ్ టెల్ మీ వాట్ ది చేంజ్ యు ఆర్ నోటీసింగ్ ఇన్ మీ,
0: నీ ముఖమునందు నీ మూతి యందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు.
1: ది ఫ్రెండ్ సెడ్ దేర్ అపియర్స్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ ఇన్ యువర్ మౌత్, వై డి యు రిమూవ్ ది ముస్టాష్ విచ్ యూ హ్యావ్ హ్యాడ్.
0: మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నీ ఇంతకాలము నేను మీసములు పెంచాను.
1: The reply was that all this time I was having an ego and pride that I am a male person and that is
0: కాని ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు, అనేక దుఃఖములకు, అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడా నేను తీర్చలేనటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు.
1: in Bharat, several fellow beings are suffering from great deficiencies. I, calling myself a man and unable to relieve the distress of even one single fellow being, I should not call myself a man. So I removed my mustaches.
0: Kanuka, manamu nijamuga dheerulamaite, meesamulu venchatamu, sideburns venchatamu, anavasaramainatuvanti veshalu venchatamu, idi kaadu manavatvaniki gurtu. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి.
1: ఇఫ్ వీఆర్ రియల్లీ హీరోస్, ది హీరోయిజం షుడ్ నాట్ బి షోన్ బై గ్రోయింగ్ లాంగ్ హెయిర్, సైడ్ బర్న్స్ అండ్ ముస్టాషెస్. వన్ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ అండ్ అండర్టేక్ సచ్ సర్వీస్ విచ్ విల్ బ్రింగ్ యూ రియల్.
0: తల్లిదండ్రుల యొక్క బాధమనే నివారణ గావించలేనటువంటి నీ మగతనము, తోటి మాటవుల యొక్క బాధలను నివారణ గావించలేనిటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం.
1: యువర్ ప్రైడ్ ఆఫ్ బీయింగ్ ఎ మ్యాన్ బై విచ్ యు ఆర్ అనేబుల్ టు రిలీవ్ ది డిస్ట్రెస్ ఆఫ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్.
0: కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
1: Our learning should be such that we should be able to establish it through our conduct and through our behavior, and our manhood should be shown.
0: Satya Sai yokka pavitramainatvanti yokka aashayalanu pravartana roopakanga pracharam salipi aacharana roopamainatvanti yokka anubhuti lopala meeru sancharam salpali.
1: You should develop your life by putting Satya Sai ideals into practice and by demonstrating in practice what those ideals are.
0: విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశమైనప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి.
1: Students, make a determination by which you will acquire high positions. Please your parents and propagate the high ideals. That should be your determination.
0: Dharamunu sampadinchukuneetvanti yokka durbhavam cheta meeru udyogamlo cheyakandi.
1: Do not enter service with the bad idea of accumulating.
0: Gunamunu koshinchukuneetvanti yokka uddeshamato meeru udyogamlo cheyandi.
1: But enter service with the idea and ambition of promotion.
0: Ye office ku poyina kuda nu paravaledu. ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆఫీసులు ఎందు ఆ ఉద్యోగములు ఎందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ యూ మే డూ, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యూ మే అండర్టేక్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ డూ నాట్ ఎంటర్ సచ్ సర్వీస్ విచ్ విల్ మేక్ యూ లూజ్ యువర్ గుడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: You know that money comes and goes, morality comes and grows.
0: Dana sampadana goppadi kaadu,
1: it is not great to acquire wealth.
0: Enta mandi jagatnopula anyaya akrama anachara asatyamato dana sampadana cheyatam ledu.
1: How many people in this world are not acquiring wealth unjustly and by speaking untruth?
0: Gadichina samvatsaramu Bombay lopala oka beggar kudanu beg chesi 60,000 rupayalu kundalo kinda pettukoni pandukunnadu.
1: Last year in Bombay, a beggar by begging earned 60,000 rupees and put it under his pillow.
0: Kanuka beggar kudanu bichadhikari kudanu dana sampadanaku prayatnam chestunnadu.
1: Even a beggar makes an attempt to acquire.
0: Neevu daname pradhanamaina lakshyam nandu pettukunte neevu chadukunnatvanti bechagaadava?
1: If wealth is your main objective, are you a beggar who has acquired learning?
0: కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణం అనే భావించవచ్చు.
1: ఇఫ్ దేర్ ఫోర్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అక్వైరింగ్ వెల్త్, యు ఆర్ లైక్ ఎ బెగ్గర్.
0: దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి.
1: For the prosperity of the country and for the sacredness of the society around you, you should acquire learning.
0: ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకు సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రము చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి.
1: With such ideas and ideals, the ex-students of the Satya Sai College may come together and discuss ways and means by which you resuscitate the society and bring back Bharat to its ancient position of culture.
0: సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు.
1: the ex-students of the Satya Sai colleges have got a nice name in Kingdom of Satya Sai.
0: Kingdom of Satya Sai anaga emiti deeni artham antante Satya Sai rajyamu ani peru.
1: What is the meaning of Kingdom of Satya Sai? It means this is the kingdom where the king is
0: Satya Sai rajyamu ani pettukoni Satya Sai ki sambandhinchinatvanti yokka ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు.
1: Calling yourselves the subjects of Satya Sai kingdom, and if you do not propagate and promote the ideals of Satya Sai in that kingdom, then the name itself will become meaningless.
0: కనుక పేరు సార్థకం కావాలంటే ప్రవర్తన కూడా సార్థకమైనటువంటిదిగా ఉండాలి.
1: If the name should become appropriate, then the conduct also should be appropriate.
0: Tyagaraju, enta chakkani peru.
1: Tyagaraju, what a nice name.
0: Tyagamulo atanu rajata.
1: In sacrificing, he is a king.
0: Aa yokka peruku taginattiga pravartinchadu ee Tyagaraju.
1: In accordance with his name, Tyagaraju, he conducted himself.
0: Maharaju, వజ్రవైడూర్య మరక సమాణిక్య గోమేధిక పుష్పరాగములతో చూసినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు.
1: When the king sent him enormous wealth consisting of precious stones and jewels, Tyagaraja asked the question, is this my happiness or reaching you is my happiness, O Lord? And he rejected all that wealth.
0: తక్షణమే రాముల చెంతకు పోయి, రామా, నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏనాడో అర్పితం గావించుకున్నాను ఈ హృదయం. నీకు అర్పితం గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం.
1: ఇమీడియట్లీ హీ వెంట్ టు రామా హిస్ గాడ్ అండ్ సెడ్, ఆర్ యూ ట్రైయింగ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బై మై హార్ట్ విచ్ హెస్ బిన్ సరెండర్డ్ టు యూ లాంగ్ అగో బై ఆఫరింగ్ వెల్త్? I have surrendered my heart.
0: ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాయి. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క వైపున. ఇది సార్థకమైన పేరేనా ఇది?
1: There are other names. For instance, Saundarya Raju, king of beauty. You find one tooth on one side, one eye on one side. Is this an appropriate name, the king of beauty?
0: కనుక ఈనాడు మన భారతదేశములందులో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలము వ్యర్థం చేస్తున్నాము.
1: In Bharat today, we are wasting our time with meaningless and
0: రామరాజ్యము ఎంత పవిత్రమైన రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: We use the word రామరాజ్య. You know, all of you, how sacred the rule was, how dharmic the rule was when we talk of రామరాజ్య.
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఇక్ష్వాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి ఒక సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు.
1: In order to follow the orders of the father and in order to establish the reputation that the family of Ikshvakas will never go by their
0: Ramulu durasaku guri kaledu.
1: Rama never submitted himself to bad ambition and aspiration.
0: Tanaku aashayalanu jagatanaku vyapti gavincheetvanti lakshyame Ramulu yokka sankalpamu.
1: Rama's only idea was to propagate his ideals and establish the world.
0: Kanukane Ramo vigrahavan dharmahani, రామును సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు.
1: దిస్ ఇస్ వై రామ బై హిస్ కాండక్ట్ ఎస్టాబ్లిష్డ్ ది వరల్డ్ దట్ రామ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను మీరు అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి.
1: In the same manner, if you really want to make the name Kingdom of Satya Sai appropriate by promoting the ideals of Satya Sai, namely Satya, Dharma, Prema, Shanti,
0: jagattunu vanchinchetvanti yokka veshabhashalalo mee yokka jeevithani ankitam kavinchukodadu.
1: You should never use your life for deceiving the rest of the world.
0: Kontha mandi vidyarthulalo kodanu kontha aapohalu kalugutuntayi. Mari meemu kalashala vidhalu pettina tarvata మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే, పలకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు.
1: Sometimes some of the students who have left the college, some misgivings appear in their minds. They feel, I have left the college and when I go back after some
0: years. నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు, ఎందుకు చూడటం లేదు? 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు.
1: They feel that Swami has not spoken to me. If truly they do not understand why Swami has not spoken to me, and what conduct they are adopting after living 5 years.
0: Sai ki agraham kani, anugraham kani, rendu ledu.
1: Swami has neither anger nor love or grace.
0: Sai ok parishuddhamaina addam vanti vaadu.
1: Sai is like a clean mirror.
0: Aa yokka addamanandu నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది.
1: ఇన్ దట్ మిర్రర్, వాట్ ఎవర్ వే ఇన్ విచ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, యూ సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఇన్ దట్ మిర్రర్.
0: కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్ కు, అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటాయి.
1: Thus, the faults in your conduct are the main basis for Swami's reaction.
0: నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి.
1: The faults themselves are being reflected.
0: నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి.
1: Your problems are being listened to you by you.
0: నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి.
1: Your ideas are coming back to you in that manner.
0: అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు.
1: That is all. Sai has neither a like nor a dislike, a satisfaction.
0: అయితే ఒక్కొక్క సమయం నందు వారిని సర్దిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాయి.
1: హౌఎవర్ సమ్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై ది కాండక్ట్ ఆఫ్ దీస్ బాయ్స్, యూసేజ్ ఆఫ్ సమ్ వర్డ్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సమ్ యాక్షన్స్ ఆల్సో హ్యాపెన్స్.
0: ఇది చేయక తప్పదు.
1: దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్.
0: ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి.
1: Whatever I do, it is for their good, it is for their prosperity.
0: నాకు నిమిత్తమై నేను ఏమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేను ఏమాత్రము ఆశించను.
1: దేర్ ఇస్ నథింగ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్, దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ డిజైర్ ఫర్ మై
0: సెల్ఫ్. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని విధములుగా శ్రమించి, ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి కావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది.
1: Spending so much money and after so much effort to establish so many colleges, the only idea is to feel that at least some students will propagate such ideals to be useful to the world.
0: మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు.
1: But when we compare the students of our colleges to the students of other colleges, they are many, many times better.
0: ఇంకా కొంతమందిని చక్కగా విచారణ చేస్తే జీవితం అంతా కూడా స్వామి అంకితం చేసుకుని ఉన్నారు.
1: If with regard to others, we understand this in greater depth, they have sacrificed and surrendered all their life to Swami.
0: ఇలాంటి విద్యార్థులు కూడా అధికంగా లేకపోలేదు.
1: It is not as if there are not many students of this kind.
0: పుట్టెడు బియ్యములో చిట్టెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గం పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు.
1: జస్ట్ యాజ్ ఇన్ ఎ టన్ ఆఫ్ రైస్ వీ మే గెట్ ఎ ఫ్యూ స్పెక్స్ విచ్ ఆర్ డార్క్, సో ఆల్సో ఇన్ సో మెనీ స్టూడెంట్స్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్
0: తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్సాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పులకు అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Knowingly or unknowingly, whatever wrongs you may have committed in the past, having entered the kingdom of Satya Sai, at least from today, I am hoping and I bless that you will forget what has happened in the past and propagate good and right ideals.
0: ఇప్పటికే అధికంగా నేను ప్రసంగించాను.
1: By now, I have spoken a little too long.
0: కారణం ఏమనగా నేడు నేను ప్రసంగించాలని సంకల్పించలేదు.
1: The reason for this is I really did not intend to speak this afternoon.
0: ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: A little while later, all those who are sitting on the stage are going to enact a drama under the name Kingdom of Heaven. And if I speak longer, I will cut into the time intended for their makeup. Therefore, I will bring this discourse to a close, hoping that you will enjoy the drama and see the sacredness of it with your heart and with your eyes. I will bring this discourse to a close.
0: ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నానటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును.
1: యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వై ఐ ఆమ్ అరేంజింగ్ అండ్ అలవింగ్ సచ్ పెర్ఫార్మెన్సెస్. మెనీ పీపుల్ మే హ్యావ్ మిస్ గివింగ్స్ అబౌట్ ది పర్పస్.
0: నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరాత్మ లేకుండా ఉండవు.
1: Whatever actions or words or speeches which I guide, or whatever actions and speeches and words which I utter, it is not as if they have no meaning. They have an inner meaning.
0: Edo oka vidhanga manavulaku aavarinchinatvanti yokka ajnanamunu dukkhamunu ashantini dooram chesi pavitramainatvanti yokka balamunu శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను.
1: ఇన్ సమ్ మేనర్ ఆర్ అదర్ విత్ ఎ డిజైర్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ డార్క్నెస్ దట్ ఈస్ కవరింగ్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ బై దీస్ పెర్ఫార్మెన్సెస్ అండ్ బై ఎన్కరేజింగ్ సచ్ థింగ్స్ ఐ ట్రై అండ్ రిమూవ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యూ.
0: అన్నింటి ద్వారా కూడా నువ్వు ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.
1: త్రూ ఆల్ దీస్ మెథడ్స్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ టీచింగ్ అండ్ టెలింగ్ యూ సమ్ ఐడియల్ బట్ నథింగ్ ఎగ్జిస్ట్ విచ్ ఇస్ యూస్లెస్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా during the annual day function of the Kingdom of Satya Sai in Prashanthi Nilayam on the 22nd of November 1979. Addressing the students, Bhagwan Baba said that the students occupy the role of the heart in the physiology of the social organization. Whoever hurts the society in which he dwells or brings disrepute to it is a traitor. Whatever position we occupy and wherever we reside, we must draw on ourselves the admiration of others by our humility, discipline and good manners and by the simplicity of our dress and sweet speech. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

to the heart. Happy 22.